0: FM 90.4.
1: జరాయుజములు అంటే మావితో పుడతాయి, అండజములు అంటే గుడ్డు బద్దల కొట్టుకుని అందులోంచి వస్తాయి, ఉద్భుజములు అంటే భూమిని పగలగొట్టుకుని పైకి వస్తాయి చెట్లు, అలాగే స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనవి. ఇందులో మనుష్య జన్మ సర్వోత్కృష్టమైన జన్మ. ఎందుకో తెలుసా అండి? కనీసం మనంత మనం చచ్చిపోవచ్చు, ఊపిరి అయిపోయే వరకు ఎవరు ఏమీ అనరు, కానీ మిగిలిన వాటి పరిస్థితి అలా ఉండదు. నాకు ఒక్కొక్కసారి చాలా తమాషాగా ఉండి ఒళ్ళు గబుర్ పొడుస్తూ ఉంటుంది. నేను ఒక వాకింగ్ ట్రాక్ మీద తెల్లవారుదాం కాసేపు నడవడానికి వెళ్తుంటాను. నడవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెరిగిపోయినటువంటి చెట్లు, అక్కర్లేకుండా పెరిగిపోయిన వెజిటేషన్ అంటారు కదా, దాన్ని కాస్త ఏ పెట్రోలో పోసేసి అంటించేస్తారు. అవన్నీ పచ్చి చెట్లు, అవి పెద్ద అగ్నిహోత్రం పెట్రోల్ మంటలకి లేచి ఆ ముందుకి వ్యాప్తి చెందుతుంటే పచ్చి చెట్టు మాడిపోయి ఎండిపోయి కాలిపోతుంది. ప్రాణం లేదనుకుంటున్నారు ఆ చెట్టుకి మీరు? ప్రాణం లేకపోవడం ఏమి ఉండదు. ఈ మధ్యనే నాకు ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. అందులో ఆ పుస్తకంలో ఉన్న విషయాలు చదివి నేను తెల్లబోయాను. ఇంటి ముందున్న చెట్టు యజమాని నీళ్లు పోస్తుంటే అది యజమాని కోసం బెంగబెట్టుకుంటుంది, ఏంటి ఇంకా రాలేదు, రాత్రి 9 అయిపోయింది, 10 అయిపోయింది అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే దానికి ప్రాణం ఉందండి, అది పెరగట్లా రోజు రోజుకి. దానికి భయం ఉంటుంది పారిపోదామని, అగ్నిహోత్రం వచ్చేస్తోంది కాలిపోదామని. కానీ కాళ్ళు రెండు భూమిలో పెట్టేసి పాతి పెట్టి కాంక్రీట్ వేసేసినట్టు పెట్టేస్తారు. ఇప్పుడు అలా నిలబడి కాలిపోవడం వినా దానికి ఇలా తప్పుకోవడానికి కూడా మార్గం ఉండదు. దానితో పోలిస్తే ఈశ్వరుడు మనకిచ్చిన ఉపాధి యొక్క గొప్పతనాన్ని ఆలోచించండి. ఏదో చేసుకోబట్టి ఇందులోకి వచ్చాం, ఇందులోకి వచ్చింది కొనసాగింపుగా మంచి పనులు చేసుకుని తరించి ఇంకొక మంచి ఉపాధిని పొందాలి. కానీ మళ్ళీ మళ్ళీ అటువంటి ఉపాధుల్ని మనంతట మనం పుచ్చుకోవడం ఎందుకు, ఈశ్వరుడి మీద నెపం పెట్టడం ఎందుకు? కాబట్టి బుద్ధిని మార్చు అర్జున. ఏది సత్యమో, ఏది కదలదో, ఏది ఎప్పుడూ ఉంటుందో అది ఇక్కడే ఉంది. అది సత్యం అనుకున్నావా? ఇబ్బంది లేదంతే. ఏది అసత్యమో అది సత్యం అనుకున్నావా? ఇబ్బంది వస్తుందంతే. ఇది సత్యం, ఇది సత్యం, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అని వెంపర్లాడుతూ కూర్చున్నాను అనుకోండి, ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. అది అబద్ధం, అది అసత్యం, అది ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది. అది ఉంటుందండి, ఉంటుందండి, ఉంటుందండి అని ఎన్ని మాటలు

చెప్పినా వెళ్ళిపోతుంది అది. అసలు ఉందో లేదో తెలియదండి, లేదండి లేదండి అన్నా లోపల ఉన్న నేను వెళ్ళడానికి వెళ్ళలేదు, అలాగే ఉంటుంది ఆ దేహి. ఏది ఉంటుందో అది నువ్వుగా నిలబడితే నువ్వు ఉద్ధరణ పొందుతావు. అప్పుడు ఇక్కడ ఉన్న నేనే అన్నిటిలో ఉన్న నేను కాబట్టి అయి నేను సంతోషించడం ఎలా ఉంటుందో ఆ నేను సంతోషించడం అలా ఉంటుంది. కాబట్టి ఇందులో దీంట్లో ఉన్న నేను దేనికి బాధపడుతుందో అందులో ఉన్న నేను దానికే బాధపడుతుంది. నేను నడుస్తుంటే నా కాళ్ళల్లో కర్ర పెట్టాడు అనుకోండి ఎవరో, నేను తూలి కిందకు పడిపోయాను అనుకోండి, పడిపోతే వాడు చూసి పక్కపక్క పక్కపక్క నవ్వాడు అనుకోండి, రేపు అతను నడుస్తున్నప్పుడు కాళ్ళల్లో కర్ర పెట్టారనుకోండి, అతను పడిపోయినప్పుడు ఎలా ఉంటుంది? ఇదే బాధ పొందిందో అది అదే బాధ పొందుతుంది. కాబట్టి ఇందులో ఉన్న నేను దేనికి ఏ బాధ పొందుతుందో అన్నిటిలో ఉన్న నేను అదే బాధ అలాగే పొందుతుంది. ఉపాధి అలా ఉంచండి, సుఖదుఖములను అనుభవిస్తుంది. కాబట్టి ఈ నేనుకి ఆ నేనుకి భేదం లేదు, ఆ నేను ఈ నేను ఒకటే, రెండు ఎప్పుడు ఉండేవే, కానీ ముక్కల కింద కనపడుతున్నాయి. కానీ ముక్కలు కావు, ఆకాశం ముక్కలైనట్టు కనపడుతుంది, మఠాకాశము లేకపోతే ఏదో ఒక చోట ఘటాకాశము, కుండలో ఆకాశంలా కనపడుతుంది, ఒక చోట గదిలో ఆకాశంలా కనపడుతుంది. అంత మాత్రం చేత ఆకాశం ముక్కలైపోయిందా? ఆకాశంలో ఏ మార్పు ఉండదు. ఏ మార్పు లేని ఆకాశం ఎలా ఉంటుందో నేను ముక్కలు కాకుండా అలాగే ఉంటుంది. అన్నిటిలో ఉన్న నేను ఒక్కటే, ఈశ్వర చైతన్యమే ఉంది. అరే రే, దీని సంతోషం ఎంతో దాని సంతోషం ఎంత, కాబట్టి దాన్ని ఎందుకు నేను బాధ పెట్టాలి? నేను పెట్టను. ఆ నేను బాధపడ్డాం, ఈ నేను బాధపడ్డమే. అందుకే నన్నయ్య గారు మహాభారతంలో ఒక అద్భుతమైన మాట అన్నారు, నువ్వు పనులు చేసే ముందు అగ్ని పరీక్ష ఒక్కటే, నేనీ పని చెయ్యనా చెయ్యద్దా, చట్రం ఒకటి ఉంటుంది ధర్మచట్రం అని, అందులో పెట్టి చూడు, సరిపోతే చేసేయి, సరిపోకపోతే వదిలేయి. ఈ పని నాకు ఇతరులు చేస్తే నేను బాధపడతానా? బాధపడతాను, చేయకు. ఈ పని ఇతరులు నాకు చేస్తే సంతోషిస్తానా? సంతోషిస్తాను, చేసి అంతే. ఇదొక్క పరీక్ష నువ్వు పెట్టుకోవడం అలవాటైతే నీకు అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను సమన్వయం అవ్వడం వచ్చేస్తుంది. అలా కాకపోతే ఏమవుతుందంటే నీలో ఉంటే నేను, వాడిలో ఉంటే నువ్వు అవుతుంది. ఈ నేను నువ్వు మధ్యలో అవిద్య, అజ్ఞానము, అగాధం అంతా వచ్చి దిగిపోతుంది. జన్మ పరంపర నశించిపోతుంది. అన్నిటిలో ఉన్న నేనుతో నీలో ఉన్న నేను కలిస్తే తత్త తొమ్మ అసి, అది నీవయ్యున్నావు ఒకటే, ఆ ఈశ్వరుడే నువ్వయ్యున్నావు. అది తెలియనంతసేపు అజ్ఞానమే. కాబట్టి ఇది నువ్వు తెలుసుకుంటే దేహమును పొందుతున్నవాడివి నువ్వే, నీ కర్మల చేత ఈశ్వరుడు కాదు, దేహి ఎప్పుడూ ఉన్నాడు. ఇది తెలుసుకోవయా? జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ. ఎప్పుడూ కూడా పుట్టినవాడు వెళ్ళిపోతాడు, శరీరము పుట్టినది అంటేనే వెళ్ళిపోతుంది అని గుర్తు. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ. ఇది ఏ కారణం చేత ఎవ్వరూ మార్చగలిగినటువంటి స్థితి కాదు, దీన్ని మార్చడం అనేటటువంటిది ఎవరి తరమైనటువంటి విషయం కాదు అర్జున. అందుకని నువ్వు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో, ఈ శరీరమును పొందుతున్నవాడివి నువ్వే తప్ప అన్యులు నీకు శరీరమును ఇస్తున్నవాళ్లు కారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏది జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది? తాను చెయ్యవలసిన కర్మ గురించి తాను ఆలోచించవలసి ఉంటుంది. కర్మ చెయ్యడము అంటే ఏదో చెయ్యడం కాదు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, అన్నం తినడము అంటే ఎక్కడ పడితే అక్కడ తినడమా? ఇల్లంతా నాదేనండి, మా ఇంట్లో మరుగుదొడ్డి కూడా నే కట్టుకున్నదే, మా ఇంట్లో స్నానాల గది నే కట్టుకున్నదే, మా ఇంట్లో అటక నేను కట్టుకున్నదే, మా ఇంట్లో వంటగది నే కట్టుకున్నదే, మా ఇంట్లో భోజనాల గది, మా ఇంట్లో పడక గది నే కట్టుకున్నవే, మా ఇంట్లో నేను మలమూత్రములు విసర్జించడానికి ఏర్పాటు చేసుకున్న గట్టు కూడా నేను కట్టుకున్నదే, నేను కట్టుకున్న ఇల్లే కదా అని అన్నం పట్టుకెళ్ళి మరుగుదొడ్లో కూర్చుని తింటావా? తినవుగా. అన్నం ఎక్కడ తినాలో అక్కడ తింటున్నావు. అన్నం అక్కడ తింటున్నాను, అక్కడ పడుకుంటున్నావా? పడుకోవడం వేరే చోట పడుకుంటున్నావు. అక్కడ పడుకుంటున్నాను కదా అని పడుకున్న చోట మలమూత్రాలు విసర్జిస్తున్నావా? నాలో మలమూత్రాలే కదండి అని వేరొక చోటికి వెళ్ళి విసర్జిస్తున్నావు. ఏమి నీళ్ళు, నువ్వు నువ్వు కట్టుకున్నదే అయినా నువ్వు ఎక్కడ ఏది చెయ్యాలో అది చేస్తున్నప్పుడు, కర్మ చేసేటప్పుడు కూడా ఎలా చెయ్యాలో అలా చెయ్యవలసి ఉంటుంది తప్ప నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదన్న సిద్ధాంతాన్ని నువ్వెందుకు అంగీకరించలేకపోతున్నావు? అది కేవలము అజ్ఞానజనితము. నేను ఇలా నేను

మరుగుదొడ్లో తింటానండి అన్నాడు అనుకోండి. నా ఇల్లు నా ఇష్టం అనే కట్టుకున్నాను మరుగుదొడ్డి, నేను మరుగుదొడ్లో కూర్చుని తింటాను. ఏమిటి తింటే వెళ్ళేది నాలోకే, నాలోంచి బయటకు వచ్చేది ఇక్కడే, ఏమిటి తేడా అన్నాడు అనుకోండి. మీరు కాదంటారా నే కాదంటానా? కాకపోతే ఆయనతో కలిసి భోజనం మాత్రం ఎప్పుడూ చేయలేరు కదా. మీరు ఆయనతో కలిసి భోజనం చేయగలరా? ఒక్కనాటికి చేయలేరు. సరికదా, ఆయన భోజనం చేస్తుంటే మీరు వెళ్ళి కూర్చుని మాట్లాడడం కుదురుతుందా? కుదరదు. కాబట్టి కర్మ చెయ్యడం అన్న మాటలో మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇదే యోగ కర్మసు కౌశలం అంటే. గీత అంత అందంగా వెళ్ళింది, అంత అద్భుతంగా ఆయన పరిష్కార దిశగా అలా తీసుకెళ్ళాడు. మనస్సుని నియంత్రించడం అభ్యాసం వరకు కూడా అలా వెళ్ళింది గీత. కాబట్టి నువ్వు కేవలం ఏదో చేసేస్తాను కాదు అర్జున, కాబట్టి ఏదో చేయమన్నారు కాబట్టి యుద్ధభూమికి వచ్చి అయ్యో వీళ్ళందరినీ చంపడం ఏంటండి, మా గురువు గారు ఉన్నారు, మా తండ్రి గారు ఉన్నారు, తాతగారు ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపడమా, చంపనండి అని వెనక్కి వెళ్ళిపోతే పుణ్యం వస్తుంది అనుకుంటున్నావేమో. క్షత్రియుడన్నవాడు ధర్మరక్షణ కొరకు యుద్ధభూమిలో నిలబడి యుద్ధం చేసి అవసరమైతే యుద్ధభూమిలో శరీరత్యాగం చేసేయాలంతే. అలా చెయ్యడం నీ చేత కాకపోతే నువ్వు చెయ్యవలసిన పని చెయ్యని వాడి అవుతావు. వేదము ఎవరు ఏం చెయ్యాలో చెప్పింది, ఆ వేదం ఏం చెప్పిందో అది చెయ్యాలంతే, అది మర్యాద. ఇప్పుడు అలా చేశావు పండుతావు, అలా చెయ్యలేదు పండవంతే, పండకపోతే ఇబ్బంది వస్తుంది లోకంలో. కాబట్టి తస్మాత్ అపరిహార్యర్థే, ఇది ఈ జనన మరణ చక్రం అన్నది ఉంది చూసావా, ఇది తప్పించగలిగినది కాదు, దీన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఇంకా దాని గురించి ఎందుకు ఏడుస్తావు? నత్వం శుచితుమర్హసి, దానికి ఏడుస్తారా? మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భగవద్గీత జీర్ణమైన వాడికి ఏడవడానికి ఏమీ లేదు. ఆయనకి ఏడవడానికి కారణం ఉండదు. భగవద్గీత బాగా జీర్ణమైపోయింది అనుకోండి, ఆయన దేనికి ఏడవాలి? పోతన గారు భాగవతం చేస్తూ ఉన్నారు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుతున్ చత్తుతునుండ చూచెదరు, తా చావకమాని వారి భంగి ఈ చచ్చిన వాని కెచ్చెదరు. ఇదెక్కడి చోద్యము, ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రణికోటి కిందన్నారు. ఏది పుట్టిందో అది పోతుంది, ఏది పుట్టలేదో అది చావదు. దేహి పుట్టలేదు చావడం, శరీరం పుట్టింది చచ్చిపోతుంది. జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, ఏది చచ్చిపోయిందో అది మళ్ళీ పుడుతుంది. శరీరం చచ్చిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకో శరీరంగా పుట్టుకొస్తుంది, ఇంకో చిన్న శరీరంగా పుట్టుకొచ్చి మళ్ళీ పెరుగుతుంది, పెరుగుతోందంటేనే మార్పు చెందుతోందంటేనే మళ్ళీ మృత్యు వైపు వెళ్ళిపోతుందని గుర్తు. కాబట్టి ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యర్థే, ఇది ఎవ్వరూ తప్పించగలిగినటువంటిది కాదు, దీన్ని మార్చడం ఎవరి తరం కాదు. ఇంకా దేనికి ఏడుస్తావు? నత్వం శోచితుమర్హసి, దీన్ని నేను మార్చలేను, దానికి తగినట్టు జాగ్రత్త తీసుకోవడం వినా మార్గం లేదు. లోకంలో ప్రవహిస్తున్నటువంటి గొప్ప ప్రవాహం, కాశీలో గంగలో హరిద్వార్లో గంగ ఉండదు, హరిద్వార్లో గంగలో స్నానం చేయాలంటే ఇనప గొలుసులు పట్టుకుని దిగాలి కిందకి. అలా పట్టుకోకుండా గంగే కదండి కాశీలో దిగాను, మీరు అన్నీ అలాగే చెప్తారని దిగితే ఈడ్చి అతలు పారేస్తాను, ఇక నువ్వు ఉండవు. ఇంట్లో ఏదో కుర్చీలోంచి కిందకి దూకినట్టు పర్వతం నుంచి దూకుతానంటే కుదరదు. ఏది ఎలా ఉండాలో అలాగే ఉండాలి, దాన్ని మార్చడం కుదరదు అన్నప్పుడు దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండడం వినా ఇది ఇలా ఉంది ఏమిటండి అని ఏడిస్తే మారదు. ఏడిస్తే మారిపోతాయా? ఏడిస్తే మారేవి కావు ఇవన్నీ. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోతానని ఏడుస్తావు, పుట్టానని ఏడుస్తావు. చచ్చిపోతానని ఏడిస్తే చావాగదు, పుట్టానని ఏడిస్తే పుట్టకాగదు. దేహి గుర్తెరగకపోతే దేహి అలా ఉండకుండా పోవడం ఉండదు, దేహము ఉండడం అన్నది ఉండదు, మరి ఇక దేనికి ఏడుస్తున్నావు? నీ ఇంట్లో అగ్నిహోత్రం వేడిగానే ఉంటుంది, అయ్యో మా అబ్బాయి అండి పాపం అమాయకుడు అండి, వాడికి ఏమీ తెలియదు, పిచ్చివాడు, రెండేళ్ల పిల్లాడు, నన్ను కాలిస్తే అర్థం ఉంది నాకు, అన్ని తెలుసు అగ్నిహోత్రం వేడిగా ఉంటుందని, వాడికి ఏం తెలుసండి? పాలగిన్న అక్కడ పెట్టి మా ఆవిడ అలా వెళ్ళింది, పాపం రెండేళ్ల పిల్లాడు, పాలు తాగేద్దాం అనుకుని గబగబా వెళ్ళి ఆ పాలగిన్నె ముట్టుకుని ఇలా తాగేయచ్చు అనుకుని ఒళ్ళో పెట్టేసుకున్నాడు. ఆ వేడి తగిలి ఇలా అన్నాడు, ఆ ఒళ్ళో పాలన్నీ ఉలికిపోయి పసి చర్మం తొడలు ఒళ్ళంతా కాలిపోయింది. దిక్కుమాలిన అగ్నిహోత్రం పసిపిల్లాడు తెలియని వాడిని కాల్చేస్తుందా అని నువ్వు ఏడిస్తే అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి నువ్వు కర్రట్టుకుని అగ్నిహోత్రాన్ని కొట్టే ప్రయత్నం చేస్తే కర్ర కూడా కాలిపోతుంది. తప్ప నువ్వు ఏడవకూడదు అప్పుడు, అగ్నిహోత్రం దగ్గరికి నీ పిల్లవాడు వెళ్లకుండా చూసుకోవాలి. ఇది ఈశ్వరుడు పెట్టిన చక్రం, ఈ జనన మరణ చక్రం. దేని కొరకు అంటే ఆయన నియంతయ్యి శాసకుడై బాధ పెట్టడానికి పెట్టలేదు,
మళ్లీ మళ్లీ అవకాశం ఇస్తే

బాగుపడతాడేమో అని పెట్టాడు. మార్చిలో ఫెయిల్ అయిన వాడికి కనీసం మళ్ళీ వెంటనే ఇమీడియట్ సప్లిమెంటరీ అని పెడితే పాస్ అయ్యి మళ్ళీ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఇంటర్మీడియట్ చదువుకుంటాడని పెట్టినట్టు ఈ శరీరం వదిలిపెడితే ఇంకో శరీరం ఇచ్చాడు, పాపం పుణ్యం దాంతో తీసేసుకోవాలని. అసలు ఎన్ని జన్మలెత్తినా నీకు ఇది తెలియకుండా ఇంకా శరీరం పుచ్చుకోవడం శరీరంతో ఉండిపోవడం, ఇదే సంతోషమైతే ఎలా కుదురుతుంది అర్జున? కాబట్టి తస్మాద్ అపరిహార్యే, తప్పించలేని చక్రం అది, జనన మరణ చక్రం. దాని విషయంలో నువ్వు చెయ్యవలసింది ఒక్కటే, నత్వం సూచితుమర్హసి, ఏడవకూడదు. నే చచ్చిపోతానని ఏడవకు. ఇక నేను చావడం అంటూ ఉండేది శరీరానికి కాబట్టి చచ్చిపోయే శరీరంలోకి నేను వెళ్లకుండా ఎలా ఉండాలని ఏడు. అది ఆలోచించవలసిన విషయం. చావకుండా ఉండడానికి నువ్వు చచ్చిపోయేవాడివి కానే కావు, నువ్వు ఆత్మవి, నువ్వు లోపల ఉన్న దేహివి. నువ్వు దేహివన్న సత్యాన్ని నువ్వు తెలుసుకో చాలు. నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకున్న ఉత్తర క్షణంలో భయం పోతుంది, అయోమయం పోతుంది. ఇదే నేను మీకు ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. రజ్జు సర్పభ్రాంతి అంటే అద్వైతంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని. చీకట్లో వెళ్ళిపోతున్నాడు, ఎదురుగుండా ఏదో కదులుతో అడ్డంగా పడుకుని అయిపోయాడు. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద పాము, నల్లత్రాసు ఇక్కడ తిరుగుతోందన్నారు, ఇదిగో పడుకుంది ఇక్కడ అన్నాడు. కాదేమో, త్రాడేమో ఇది అనుకున్నాడు. తల పైకెత్తినట్టు అనిపించింది. అమ్మ బాబోయ్, పామే. ఇంకొక రెండు అడుగులు వెనక్కేసి చూస్తున్నాడు అలా ఎటు కదులుతుందని. అది అక్కడే ఇలా తిరుగుతోంది, బుస్ బుస్ అన్న శబ్దం వస్తోంది. పామే హడిలిపోయేలా నిలబడిపోయాడు. గభాలన గోడ దగ్గరికి వచ్చి దొరగారన్నారు, ఏం కొట్టేశారు అలా నిలబడిపోయారే, వెళ్తారుగా ఇలా గుడికి వెళ్ళలేనే అన్నారు. దొరగారు, పాము దొరగారు అన్నారు. పామా, ఇక్కడ పాము ఎక్కడుంది కొట్టేశారు, ఇక్కడ పాములేం లేవే అన్నారు. లేదు దొరగారు, నల్ల త్రాంచ పడుకున్నది, మీరు కూడా లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది, నేను అది పామా త్రాడా తెలియాలి. భయంతో ఉన్నాను, ఉద్వేగంతో ఉన్నాను, ఒళ్ళు చెమట పట్టేస్తోంది, బుసలు వినపడుతున్నాయి, పడగ కనపడుతోంది, నల్లటి పాము పడుకునుంది. ఈ స్థితిలో దొరగారు పట్టుకొచ్చి నా చేతిలో కోటేశ్వరారు ఈ యాపిల్ పండు పట్టుకోండి అన్నారు అనుకోండి, నాకేమైనా భయం తీరుతుందా? కోటేశ్వరారు ఈ 10,000 జేబులో పెట్టేసుకోండి అన్నారు అనుకోండి, 10,000 జేబులో పెట్టేసుకుంటే ఏమైనా తీరిపోతుందా? లేకపోతే మా అబ్బాయి వచ్చి నాన్నగారండి నాన్నగారండి మీరు చదువుకున్న ఇదిగో రామాయణ గ్రంథం పట్టుకోండి అన్నాడు అనుకోండి, నా భయం తీరుతుందా? దొరగారు టార్చ్ లైట్ పట్టుకొచ్చి ఇలా వేశారనుకోండి, ఏమవుతుంది? పోయిందంటే, ఊరే ఇది తాడ్రా అన్నానంతే. తాడ్రా అనగానే పడగలేదు, తాడ్రా అనగానే బుసలేదు, తాడ్రా అనగానే పాము లేదు. దగ్గరికి వెళ్ళి ఇలా చేత్తో పైకెత్తి, దొరగారు తాడు దొరగారు అచ్చు పాములో ఉంది చూసారా, ఇది చూసి ఎంత భయపడిపోయానండి నేను అలా పక్కన బారేసి వెళ్ళిపోయాను. ఏది సత్యమో అది తెలియగానే భయం పోయింది, ఏది సత్యమో అది తెలియగానే నీకు పట్టిన చెమట్లు పోయాయి, ఏది సత్యమో అది తెలియగానే నీకున్న ఆందోళనలన్నీ పోయాయి. ఏది సత్యము, దేహి సత్యమో, దేహి సత్యమనేటటువంటిది నీ ఎరుకలోకి వచ్చి అనుభవంలోకి రావాలి. ఇప్పుడు నేను పెద్దగా మాట్లాడేసినట్టు మాట్లాడేస్తే సుఖం కాదు, అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చి లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, అది అంతటా ఉన్నది అని నేను తెలుసుకోగలిగాను అనుకోండి, అంతటా అది నామరూపములుగా కనబడ్డ మాయ తప్ప యథార్థముగా అది అదిగానే ఉన్నది అని నేను జ్ఞానమన్న దీపము చేత దర్శనం చేస్తే, ఆనాడు సత్యము ఎరుకలోకి వస్తే అప్పుడు మాత్రం ఇక శరీరంలోకి రాను, నేను నేనుగా మిగిలిపోవడం అంటే ఆత్మయందు కలిసిపోయి పరమేశ్వరుడి యందు లయమై అలా ఉండిపోతాను. కాబట్టి అర్జున, ఇది సత్యం, దీన్ని తెలుసుకో. అంతేకాని జనన మరణ చక్రం గురించి భయపడి శరీరం శరీరం శరీరం అంటాయండి, ఇలా తెచ్చుకుని నువ్వు తెచ్చుకున్నవే ఈ శరీరాలు. ఎంత గొప్ప సత్యాన్ని ఆయన బోధ చేస్తున్నాడో మీరు ఈ రెండు శ్లోకముల వలన గుర్తెరుగుదురుగాక. రేపటి రోజున పద్మశ్రీ శోభానాయుడు గారు ఇక్కడ నర్తించడం కోసమని 2 రోజుల పాటు వస్తున్నారు. ఆ తల్లి ఆవిడ గొప్ప విదుషీమణి, నటరాజానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి తల్లి. ఆవిడ నర్తన అంటే అదేం సామాన్యమైనటువంటి నర్తన కాదు, ఆవిడ నటరాజస్వామి వారి యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్షములను పొందిన వ్యక్తి. నేను ఎందుచేతనంటున్నానంటే ఈ మాట, నేను ఆవిడ నటించినటువంటివి, ఆవిడ చేసిన నాట్యాలు కొన్ని చూశాను, కొన్ని చూడటమేమి యథార్థంగా చెప్పాలంటే శోభానాయుడు గారి డ్యాన్స్ రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జరుగుతోంది అంటే నేను పెద్దాపురంలో కాపురం ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా దానికోసం బస్సులో వెళ్ళి అది చూసి రాత్రి ఎప్పుడో కారు వేసుకుని ఇంటికి వచ్చేవాడిని. ఆవిడ నాట్యం అంటే నాకు అంత ఇష్టం, ఎందుకో తెలుసా అండి, అదంత శాస్త్రీయంగా ఉంటుంది.
ఆవిడ

స్వామి నేనుండ వైకుంఠమందు అని ప్రియా కార్తికేయన్నని ఆవిడ వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చేవారు శ్రీనివాస కళ్యాణంలో. ఆవిడ నర్తన అంటే ఈ రోజుల్లో నాట్యం చేసే వాళ్ళకి అసలు పెదవులు కదలవు. పాడుతున్న పాటకు అనుగుణంగా పెదవి కదపరు, భావ ప్రకటన ఉండదు. లాస్యం ఉండాలంటే భావ ప్రకటన ఉండాలి. భావ ప్రకటనము చెయ్యగలగడం ఎవరికి వస్తుందో తెలుసా అండి? ఆ పక్కన పాడుతున్నటువంటి పాట యొక్క అర్థము బాగా తెలిసి ఉండి ఎవరి గురించి పాడుతున్నారో దాని వెనక ముందు విషయాలు ఏమిటో అందులో ప్రతిపాదింపబడిన రసం ఏమిటో బాగా తెలుసున్నవారైతే తప్ప అసలు అలా నర్తించలేరు. ఆవిడ ఈ వయసులో కూడా నిజంగా ఆవిడ అలా నర్తించగలుగుతున్నారంటే ఆవిడ కారణజన్మురాలు, మహాతల్లి. అటువంటి కారణజన్మురాలు రేపటి రోజున ఇక్కడ నాట్యం చేయడానికి వస్తున్నారు. రేపేమి, రేపు ఎల్లుండి కూడా. నిజంగా ఆవిడ నాట్యం చెయ్యడము అంటే బాంబేలో షణ్ముఖహాల్లో చేయాలి, కాకినాడలో అయితే బహుశా సూర్యకళామందిర్ లాంటి వెన్యూస్లో చేయాలంతే ఆవిడ. తప్పించి నాకు తెలుసున్నంత వరకు ఆవిడ ఇలా ఒక పల్లెటూరులో పక్కన పొలాలు ఇన్ని లైట్లు ఇలా ఓపెన్ ఎయిర్ ప్రాంగణాల్లోనూ ఆవిడ డ్యాన్స్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అటువంటి తల్లి కూడా కొవ్వాడ లాంటి ఒక గ్రామానికి వచ్చి నాట్యం చెయ్యడానికి అంగీకరించి 2 రోజులు ఉంటున్నారంటే ఆ ఘనత అంతా సుబ్బారావు గారిది. మహానుభావుడు అంత భక్తితో జీవితాన్ని గడుపుతూ అంత వినయం. నేను అప్పుడప్పుడు అంటుంటాను మా వాళ్ళతోటి, నేను అసూయ పడుతుంటా సుబ్బారావుని చూస్తే వినయం నాకు లేదు ఏమి అంటుంటాను. ఇలాగే ఉంటారు, ఎప్పుడు నాకు ఇది ఉందని ఇలా తలెత్తారు. ఆయన వినయానికి కదిలి వస్తున్నారు ఆవిడ అనుకుంటున్నాను నేను. రేపటి రోజు నా నృత్య కార్యక్రమం ఉంది, 7 గంటలకు ఉంటుందా సుబ్బారావు? రేపు 7 గంటలకి ప్రారంభం అవుతుంది, కానీ కొంచెం ముందుగానే మనం ఖాళీ చేయవలసి ఉంటుంది. ఆవిడ డ్యాన్స్ చేయడం అంటే ఇలా స్టేజ్ మీద చేయరు, దానికి ప్రత్యేక సెట్స్ కూడా వేసుకుంటారు. అందున మీరు చూసి తీరాలి. నేను ఒక్కసారి చూసి తెల్లబోయిన సాయిబాబా గారి యొక్క బ్రాహ్మీ స్థితిని నర్తించారు ఆవిడ. ఇక్కడే ఈ స్టేజ్ మీదే చూశాను. ఇప్పుడు ఉందా అండి ఆ డ్యాన్స్? ఆవిడ అది ఆ బ్రాహ్మీ స్థితి నోటితో చెప్పేది కాదు, అసలు అద్భుతం అది. పిల్లలతో గోళీలు ఆడుకుంటారు ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాళ్ళు, పిల్లల్లో పిల్లాడైపోతారు. అసలు నోటితో చెప్పడం కుదరదని. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. సాయిబాబా గారు పిల్లలతో గోళీలాడడం దగ్గర నుంచి ఆవిడ అభినయిస్తారు ఆ బ్రాహ్మీమయమూర్తిగా. అసలు ఈవిడికి ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అనిపిస్తుంది. అటువంటి నటరాజ ఉపాసకురాలు 2 రోజుల పాటు నాట్యం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ కారణం రీత్యా నేను ఇలా ఒళ్ళు మరిచి పావుగంట 20 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే బాగుండదు, ఇంకొక కార్యక్రమానికి ప్రతిబంధకం కాకూడదని నేను గంట ఉపన్యాసం చెప్పి ఆపేస్తున్నాను. చెప్పలేక కాదు 2 గంటలు. కాబట్టి రేపటి రోజు మాత్రం 5:45 ఉపన్యాసం ప్రారంభం చేస్తాను. 5:45 మొదలుపెట్టి 6:30 to 7 మధ్యలో ఆఫ్ చేసేస్తాను. అసలు నేను అది కూడా ఎందుకురా నువ్వు చెప్పడం, రేపు ఓ రోజు మానేస్తే ఏం నీకేమైనా సంకటమా అని మీరు అనుకోకండి, నేను మానేస్తాననే అన్నాను. రేపు ఎల్లుండి నేను చెప్పనండి, ఆవిడ నాట్యం చూద్దామని చెప్పాను. సుబ్బారావు గారు అన్నారు అలా కాదులేవయ్యా, పేపర్లో వేశాం కదా, ప్రవచనం అనేటటువంటిది ఒక గొప్ప కార్యం జరిగేటప్పుడు ఈశ్వర సేవ ఎందు బోధ అన్నది చాలా చాలా ప్రధానం. అందులో సాయిబాబా గారి జీవితం అంతా నిజానికి ఆ అందించిన ప్రక్రియ. అటువంటి చోట ప్రవచనం ఆగిపోకూడదు. అందుకని నీకు ముందు ఇంకో బల్ల ఇస్తాను రేపు, దాని మీద కూర్చుని చెప్పు 2 రోజులు అన్నారు. అందుకని రేపు ఎల్లుండి ఆ ముందు కూర్చుని మీ అందరికీ కొంచెం భరించవలసి ఉంటుంది నన్ను మీరు. కాబట్టి 30 నిమిషాలు 45 నిమిషాలు ఏదో ఒక విషయాన్ని గీతలోంచి మాట్లాడతానంటే దీనికి కొనసాగింపే మాట్లాడతాను. తదనంతరం 2 రోజులు ఆవిడ నృత్య కార్యక్రమం ఉంటుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ యథాతథంగా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఇవాళ వచ్చినట్టుగా వస్తే మీకు ఆ కుర్చీలు దొరకవు. 2, మీరు ఆ నృత్యాన్ని ఎక్కడో నిలబడి చూస్తే చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి మీరు అందంగా చూడడం కుదరదు. కాబట్టి అందంగా మీరు అంత గొప్ప కార్యక్రమం కొవ్వాడకొచ్చి శోభానాయుడు గారు చెయ్యాలంటే సుబ్బారావు గారు అడగకపోతే ఆవిడ వస్తారని నేను ఒక్కనాటికి అనుకో. ఇది కొవ్వాడవాసుల అదృష్టం. కొవ్వాడ, కొవ్వాడ పరిసర ప్రాంతాల వాళ్ళు దీన్ని వినియోగించుకోకపోతే ఇంకా అంతకన్నా అమాయకత్వం, ఇంకంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు. కాబట్టి రేపు సాయంకాలం తాళాలు పెట్టేసి ఇళ్లకి అందరూ కుటుంబాలతో వచ్చేయండి. చూద్దరు కానీ నిశ్శబ్దంగా మాత్రం కూర్చోండి. ఆవిడ ఆయన అంత అభిమానంగా అంత గౌరవంగా తీసుకొచ్చినందుకు ఆవిడ మర్యాదగా నిలబడాలి. మనం నిశ్శబ్దంగా ఉంటే చాలు. కాబట్టి రేపు సాయంకాలం 5:15 నుంచే మీరు స్థానాలు ఆక్రమించకపోతే మీకు కూర్చుని చూడడానికి అవకాశం

0: చిక్కదు. కానీ కార్యకర్తలు కొన్ని స్థానాలు ఆఫ్ చేసి ఇందులో కూర్చోకండి మాత్రం ఆక్రమించేయకండి. పెద్దరికాలు కొంతమందిని కూర్చోబెట్టుకోవడం వాళ్ళకు ఉంటాయి కదా, నా మాట పట్టుకుని కోటేశ్వరరావు కూర్చోమన్నాడు అన్నింట్లో కూర్చుండుకోండి, ఏదో రెండు వరుసలో మూడు వరుసలో వాళ్ళు అడుగుతారో ఉంచండి. ఇప్పుడు దీని తర్వాత ప్రవీణ్ కుమార్ అనుకుంటాను, చిరంజీవి ప్రవీణ్ కుమార్ మంచి వృద్ధిలోకి వస్తున్నవాడు. నాకు అన్నిటికన్నా అతనిలో నచ్చిన విషయం ఏమిటంటే ఓ మాట అన్నాడు ఈ మధ్య అయ్యప్ప స్వామి గుళ్ళో పాట పాడి, ఇవాళ నేను ఈ పాట పాడగలుగుతున్నాను అంటే దీనికంతటికీ కారణం కర్త కర్మ క్రియ మా గురువు గారు పెద్దాడ సూర్యకుమారి గారే అన్నాడు. గురువు యందు ఆ గౌరవం లేని వ్యక్తి ఆధ్యాత్మికతలో కానీ నాదోపాసనలో కానీ నృత్యంలో కానీ ఎందులో రాణించాడు. ఆ పిల్లవాడు చిన్న వయస్సులో పట్టుకోవలసిన విషయాన్ని పట్టుకున్నాడు. అందుకే నాకు ఆ పిల్లాడంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఏమిటి అభిమానం అంటే గురువు గారి మీద అతనికి ఉన్న గౌరవం. ఆ గురువు మీద గౌరవం అలా నిలబడాలి. అతను శివశంకరి అన్న పాట ఒకటి ఉంది, ఘంటసాల గారు పాడింది, జగదేక వీరుని కథ అనుకుంటాను సినిమా, నాకు గుర్తులేదు సరిగ్గా. అది సామాన్యమైన పాట ఏం కాదు, చాలా బాగుంటుంది. ఆ పాట కూడా అవలీలగా పాడాడు మన అయ్యప్ప స్వామి గుళ్ళో. కాబట్టి నేను కూడా కాసేపు రెండు మూడు కీర్తనలు అతను పాడుతుంటే వింటాను. చక్కగా అటువంటి పిల్లల్ని మనం అభ్యున్నతి పదంలోకి తీసుకురావాలి. వాళ్ళు రేపు సంతోషంగా చెప్పుకోవాలి, పెద్ద విద్వాంసులై కాకినాడ కొవ్వాళ్ళలో చేసిన సభలో పాడితే ఎంత సంతోషం పొందానో అని. కాబట్టి చక్కగా మీ అందరు ఇలాగే నిశ్శబ్దంగా కూర్చుని అతని యొక్క గానామృతాన్ని గ్రోలెదరుగాక. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

0: FM 90.4 ఆరోగ్యవంతమైన కోడి పిల్లల కోసం కలిసి పనిచేయడం. కోడి పిల్లల జీవితంలో మొదటి 3 వారాలు వాటి పెంపకదారులకి పెను సవాలు వంటివి. రోజు వయసున్న కోడి పిల్లల్ని పెంచే కుటుంబాలు అవి ఆరోగ్యంగా ఉండడానికి, బతికి బట్టకట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులను కల్పించాలి. కోడి పిల్లల గూళ్ళు, మేత, టీకాలు వేయించడాన్ని గురించి సమష్టిగా ఎలా శ్రద్ధ వహిస్తుందో చూడడానికి ఫయూమ్ నగరాన్ని సందర్శిద్దాం. ఈ మహిళలు నిర్వహించడానికి తేలికగా ఉండే గూళ్లలో కోడిపిల్లల్ని పెంచుతున్నారు. ఒక గూట్లో సరిగ్గా ఒకే వయసున్న కోడిపిల్లలను ఉంచాలి. ఈ సమయంలో కోడిపిల్లలు బతకడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అవసరాలుంటాయి. ఈ మహిళలు స్థానికంగా ఒక దుకాణాన్ని నడుపుతూ చిన్న తరహా పౌల్ట్రీ యజమానులకి సేవలు అందించే ఇమాద్తో కలిసి పనిచేస్తారు. ఈ మహిళలు కోడిపిల్లలు కొనడాన్ని అతడు సమన్వయం చేస్తాడు. ఆ విధంగా అతడు పొదుపు చేయగలుగుతాడు. వాళ్లకి తేలిగ్గా అందుబాటులో లేని వస్తువులను కొనగలుగుతాడు.
1: కోడి పిల్లలని పెంచుతున్నాం. ఉన్నట్టుండి అవి చనిపోవడం మొదలయ్యాయి. ఏ రకమైన రోగమో మనకు తెలియదు. ఇమాద్ ఇక్కడ షాప్ తెరిచిన తర్వాత మేము రోజు అతనితో కలిసి పనిచేస్తున్నాం. మా కోడి పిల్లలకి ఏదైనా అయితే ఒకసారి అతన్ని పిలిచి సలహాలు అడుగుతాం. మందులు అవి రాసి ఇమ్మంటాం.
0: పౌల్ట్రీ టీకాలు, మేతలు చాలా వరకు పెద్ద పెద్ద వ్యాపారాల కోసమే తయారవుతాయి. కానీ ఇమాద్ షాప్ లో చిన్న తరహా రైతుల కోసం అన్ని ముందే సిద్ధం చేసి ఉంటాయి.
2: ఒక కొత్త కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది సావకాశంగా వింటాను. వాళ్ళని సమస్యను వివరించనిస్తాను. నమ్మకం కుదరడానికి ఇది మొదటి అడుగు. అప్పుడు వాళ్ళు శ్రద్ధగా వింటారు కాబట్టి చక్కటి సలహా ఇవ్వవచ్చు. ఉదాహరణకి, జబ్బు పడిన కోడి పిల్లలకి ఏదైనా మందు చెప్పాలనుకోండి. వాళ్ళ గూడు దగ్గర నుంచి మొదలు పెడతాను. జబ్బుకి గూడుకి ఉన్న సంబంధం ఏమిటో వివరిస్తాను. కోడి పిల్లల్ని వెచ్చగా ఉంచడానికి వాళ్ళ గూట్లో ఒక లైట్ పెట్టాలని, కుళ్ళిపోకుండా మందుల్ని డ్రింకర్లో కలిపి ఇవ్వడం మంచిదని, ఇలా మెరుగు చేసే పద్ధతులను చెప్తాను. వాళ్ళకి ఫలితాలు కనిపించిన తర్వాత నమ్మకం ఇంకా పెరుగుతుంది.
0: కోడి పిల్లలని పెంచేటప్పుడు వాటిలో కొన్ని మొదటి వారాల్లోనే చనిపోతాయి. 10లో 1 పోవటం మామూలే. అందుకు కారణం రవాణా చేసేటప్పుడు అవి బలహీనంగా నిర్జలంగా ఉండడం. కోడిపిల్లల ఆరోగ్యం అవి ఉండే చోటు, మేత నాణ్యత, శుభ్రతలతో సహా అనేక విషయాల మీద ఆధారపడుతుంది. కాబట్టి అవి చనిపోవడానికి వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాలుష్యం, మురికి చేరకుండా మేత, నీళ్లు పెట్టే పాత్రల్ని తరచుగా కడగాలి. డ్రింకర్ల కింద కారే నీళ్లతో తడిసిన బెడ్డింగ్ని తొలగించితే క్రిములు, పరాన్న, బుక్కులు చేరవు. తనిఖీ చేస్తున్నప్పుడు బెడ్డింగ్ నుంచి అమోనియా దుర్వాసన వస్తే అవసరాన్ని బట్టి కొత్త బెడ్డింగ్ వేయాలి. ఎరువు బాగా పోగై తడిగా మిగిలిపోతే అందులో పెరిగే క్రిముల వల్ల కోడి పిల్లలు చనిపోతాయి.
1: నేను 300 కోడి పిల్లల్ని పెంచేదాన్ని. అవి చక్కటి బరువుతో ఉండేవి. అమ్ముదామనుకుంటుండగా వాటికి కాక్సిడియా సోకింది. దాన్ని నయం చేయటమే కాదు, గుర్తుపట్టడం కూడా రాదు. దాదాపు 100 కోడి పిల్లలు చనిపోయాయి. మందుల కోసం వెతికాను. కారణమేమిటో అర్థం చేసుకుందామని చాలా షాపుల చుట్టూ తిరిగాను. అప్పుడు ఇమాద్ చెప్తే నా కోడి పిల్లలకి కాక్సిడియా వచ్చిందని తెలిసింది. దేవుడి దయవల్ల మళ్లీ అలా జరగలేదు. ఇప్పుడు నేను రోజు వయసున్న కోడి పిల్లలని 55 నుంచి 60 రోజుల వరకు అవి బజార్లో అమ్మేటంత బరువు పెరిగే వరకు పెంచుతున్నాను.
0: కాక్సిడియా ఎదిగిన కోళ్ల కన్నా కోడిపిల్లలకు ఎక్కువ హాని చేస్తుంది. అది కోడిపిల్లల రెట్టల్లో ఉండే క్రిముల వల్ల సోకుతుంది. కోళ్ల గూడు శుభ్రంగా లేకపోతే మురికి పట్టిన డ్రింకర్లు, ఫీడర్ల ద్వారా అది కోడిపిల్లలకి సంక్రమిస్తుంది. కోడిపిల్లల ఆరోగ్యాన్ని గురించి వాటి ప్రవర్తన కూడా సూచిస్తుందని సమయ వివరిస్తుంది.
1: కోడిపిల్లల ఆరోగ్యానికి వాటి గూటిలో క్రిముల్ని తగ్గించడానికి గాలి చాలా ముఖ్యం. ఉష్ణోగ్రత కూడా ముఖ్యమే కాని థర్మామీటర్ అవసరం అంతగా లేదు. గూట్లో కోడిపిల్లలు మేతని తింటూ అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఉష్ణోగ్రత సరిగ్గానే ఉందని అర్థం చేసుకోవచ్చు. వాటికి చల్లగా అనిపిస్తే అన్ని ఒక చోట గుంపుగా వస్తాయి. అప్పుడు వెచ్చదనాన్ని ఇవ్వాలి.
0: ఉష్ణోగ్రత సరిగ్గా ఉంటేనే కోడిపిల్లలు చురుగ్గా ఉంటాయి. కరెంటు బల్బుని కిందికి దించి వెచ్చదనాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా మీరు శీతాకాలంలో కోడి పిల్లలను పెంచుతుంటే ఈ విషయం మీద ఎక్కువగా శ్రద్ధ వహించాలి. మొదటి వారంలో రోజుకి 24 గంటలు లైట్ వేసి ఉంచడం మంచిది. అది వెచ్చదనానికే కాక అవి బాగా తిని తాగడానికి కూడా ఉపయోగిస్తుంది. కోడి

0: పిల్లలకి వెలుతురు అవసరమని గుర్తించుకోండి. చీకటిగా ఉంటే వాటికి మేత కనిపించదు. ఇంట్లో దొరికే తాజా ఆకుకూరలు, ఆహారము తినగలిగినంత వయసు వచ్చే వరకు ఈ మహిళలు కోడి పిల్లలకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే మేతని పెడతారు. అయితే ఆకుకూరల్ని 3 వారాల వయసు రాకుండా వాటికి పెట్టవద్దు.
1: కొనే మేత శుభ్రంగా ఉంటుంది. అలాగే మీ స్వంత బిడ్డల విషయంలో ఎదగడానికి ఆరోగ్యమైన పునాదులు వేసినట్లు అవుతుంది. మీరు తినగా మిగిలిన వాటిని కోడి పిల్లలు తగినంత ఎదిగిన తర్వాతే పెట్టాలి. మిగిలిన తిండిని పారేయడం కన్నా కోళ్లకి పెట్టడమే మంచిదని కొందరు ఆడవాళ్లు తాజాగా లేనివి కూడా వాటికే వేస్తూ ఉంటారు. అలా చేస్తే మీ కోడి పిల్లల్ని కూడా పారేసినట్లే. మేత చక్కగా పెడితే కోళ్లు చక్కగా బరువు పెరుగుతూ ఎదుగుతాయి. వాటికి కాల్షియం ప్రోటీన్ తగ్గకుండా చూసుకోవాలి.
0: ఇమాద్ షాప్ లో కోడి పిల్లలకి సిఫార్సు చేసిన 23% ప్రోటీన్ ఫీడ్ తో సహా రకరకాల మేతలు దొరుకుతాయి.
2: కోళ్ల పెంపకంలో పద్ధతులు మార్చుకోవాలని కస్టమర్లను ఒప్పించడానికి నేను చేసిన మొదటి పని ఏంటంటే మేత మిశ్రమాల్లో రకాలను వాళ్లకు వివరించడం. 23% నుంచి 14% ప్రోటీన్ వరకు మేతలన్నీ ఒకటే అని చాలా మంది భావిస్తూ వేరువేరు వయసుల్లో కోళ్లకు వేరువేరు అవసరాలుంటాయని గుర్తించారు. వాళ్లు తమ పొలాల నుంచి వచ్చే బియ్యపు గింజల్ని పొట్టుతో సహా కోళ్లకు పెట్టేస్తారు. మేతని కొనమని వాళ్ళను ఒప్పించడానికి 10 కోళ్లను విడిగా ఉంచి వాటికి కొన్న మేతను పెట్టి ఉత్పాదనలో తేడాని పోల్చి చూడమన్నాను. ఇప్పుడు ఆ కస్టమర్లు స్వయంగా వాడి చూసి తమ లాభాలు పెరగడాన్ని గుర్తించారు. తమ పద్ధతులను మార్చుకోవడానికి ఒప్పుకున్నారు.
3: ముఖ్య కారణాన్ని తెలుసుకోకుండానే చాలా మంది తమ కోళ్లని కోల్పోయారు. చాలా రకాల రోగాలు మీ కోళ్లలో సగాన్ని చంపేయగలవు, కాబట్టి టీకాలు వేసి రోగాలను నివారించడం ముఖ్యం.
0: టీకాలు చాలా వరకు కనీసం 1000 కోళ్లకి సరిపోయేలా ఉత్పత్తి చేస్తారు. ఇతర చిన్న తరహా పెంపకదారులతో సమన్వయం చేసుకుని పశువైద్యపు ఖర్చులను పంచుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇమాద్ షాపు మహిళలు తమ కోళ్లకి టీకాలు వేయించడానికి వారం వారం కార్యక్రమాలు చేస్తుంది. చాలా రకాల టీకాలని తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి ఇమాద్ శుభ్రమైన నీటితో తయారు చేసిన ఐస్ లో పెట్టి టీకాలను ఇళ్లకు తీసుకువెళ్లమని మహిళలకు సలహా ఇస్తాడు. వారి దగ్గరున్న కోడిపిల్లల సంఖ్యని బట్టి ఒక్కొక్క మహిళకి అవసరమైనంత టీకాని ఇస్తాడు. డ్రాపర్తో టీకాలు తామే వేయడాన్ని మహిళలు నేర్చుకున్నారు. ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ కోడిపిల్లల పెంపకాన్ని చేపట్టేందుకు మహిళలని విజయవంతంగా సిద్ధం చేసిన ఇమాద్ చెప్పేది మరోసారి విందాం.
2: కోడిపిల్లల పెంపకాన్ని గురించి ఎవరికైనా సాయం చేయాలంటే స్వయంగా కోడిపిల్లల్ని పెంచిన వాళ్ళైతేనే చేయగలరు. ఇందులో నాకు మంచి అనుభవం ఉంది. నాకు మందులు, టీకాలు, మా ప్రాంతంలో తలెత్తే జబ్బుల గురించి చక్కటి అవగాహన ఉంది. ముందుగా తగినంత ప్రేరణ, ఏదైనా కొత్తగా చేయాలన్న ఉత్సాహము, కోళ్ల పెంపకాన్ని ఇష్టంగా చేపట్టి తమ విజయాల్ని ఇతరులకు ప్రదర్శించాలనుకునే మహిళల బృందాల్ని ఎంచుకుని వాళ్లకు నా పరిజ్ఞానాన్ని అందజేయడంలో సక్సెస్ అయ్యాను. ఇది మా మొదటి బృందం, కోళ్ల పెంపకం గురించి మా చిన్నబడి. మేమందరం కలిసి ఏ రకాన్ని పెంచాలి, సరైన గూడు ఎలా కట్టాలి, అంటే శీతాకాలంలో హీటింగ్ వ్యవస్థ, ఎండాకాలంలో గాలి ఆడేలా చూడటం, మెంతుల వంటి ప్రత్యామ్నాయాలతో కూడిన మందులు సమయానుసారంగా వాడి కోడిపిల్లల రోగ నిరోధక శక్తిని పెంచడానికి నేనొక కార్యప్రణాళికను తయారు చేసి వాళ్లకు ఇచ్చాను. ఈ మహిళలతో కలిసి నేను ఇవన్నీ సాధించాను. వాళ్ల కోడిపిల్లలు తక్కువగా చనిపోతాయి, కాబట్టి ఇతరులు తప్పకుండా వాళ్ళని సలహా అడుగుతారు. అలా అడుగుతున్న కొద్దీ ఎక్కువ మంది ఈ సిఫార్సులను అమలు చేస్తారని నమ్ముతున్నాను.
0: గుర్తించుకోండి, ఎంత ఎక్కువ కోడి పిల్లల్ని పెంచితే మీకు అంత నైపుణ్యం పెరుగుతుంది. విషయాలను రాసిపెట్టుకుంటూ వాటిని మీ ఇరుగు పొరుగు వారితో పంచుకోండి. ఆరోగ్యవంతమైన కోడి పిల్లలను పెంచడాన్ని గురించిన ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఓసారి చూద్దాం. కోడిపిల్లల ప్రవర్తనని క్రమం తప్పకుండా గమనిస్తూ వాటికి బాగా చలిగా ఉందా లేక బాగా వేడిగా ఉందా అనేది తెలుసుకోవాలి. గూటిని పరిశుభ్రంగా ఉంచాలి. అవసరాన్ని బట్టి బెడ్డింగ్ని మార్చాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన నీళ్లు ఉండేలా చూసుకోవాలి. 3 వారాల వయసు వచ్చే వరకు కోడిపిల్లలకి హెచ్చు ప్రోటీన్ ఉన్న మేత పెట్టాలి. టీకా ప్రోగ్రాంల గురించి మీ ఇరుగు పొరుగు వారితో సమన్వయం చేసుకుని మీ సమూహంలో ఈ కబురుని వ్యాప్తి చేయండి.
1: కోడిపిల్లల పెంపకాన్ని గురించి మహిళలకి సలహా ఇచ్చేటప్పుడు వాటికి సోకగల రకరకాల రోగాల గురించి, వైద్యం అందించడం లాంటి వాటి గురించి నేను నేర్పుతాను. వాళ్లందరూ కలిసి టీకాల్ని కొని ఒక కార్యక్రమాన్ని అనుసరించి దుకాణదారు సాయం లేకపోయినా వాటిని వేయగలగాలి. 500 కోళ్లని పెంచే ఆవిడైతే అవసరమైన టీకాల్ని కొనగలదు. కానీ 200 కోళ్లని పెంచే ఆవిడ టీకాల్ని కొనాలంటే చాలా ఖరీదవుతుంది. అందుకే మేము కలిసి పనిచేస్తాం.
0: కోడిపిల్లల్ని పెంచేటప్పుడు మీరు చాలా శ్రద్ధగా గమనించే అంకిత భావం గల పేరెంట్ అయి ఉండాలి. ఖచ్చితమైన ప్రోగ్రామ్ ని అనుసరిస్తూ రోగాలను తరిమి కొట్టడానికి మీ ఇరుగు పొరుగులతో కలిసి

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందా? లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చిందా? ఆగండి, మీరు క్లిక్ చేసే ఒక లింక్, మీరు చెప్పే ఒక ఓటీపీ మీ బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేయగలవు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి. మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పకండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును,
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.
4: నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలకు పరిష్కారమే మన ఆయుష్మాన్ భవ.
5: ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు మన రేడియో విష్ణు 90.4 లో.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: బిజీ లైఫ్ లో సరదాగా కబుర్లు చెప్పేవారే లేరని ఆలోచిస్తున్నారా? మరి మీతో సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నా. సరదాగా కాసేపు సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది.

0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అఫుజ ఆధునిక షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫిలేచర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజ ఆధునిక షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
0: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0881622344. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరిని మర్చిపోకండి.
0: కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేదా ట్రాఫిక్ పోలీస్ వారు వేసే జరిమానా నుంచి తప్పించుకోవడం కోసమో హెల్మెట్ ని ధరించాలి అని భావించకండి.
1: మీ భద్రత కోసం, మీపై ఆధారపడి ఉన్న వారి కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరిని గుర్తుంచుకోండి.
0: తొందరగా వెళ్లాలి అనే కంగారులు హెల్మెట్ ను పెట్టుకోవడం మర్చిపోకండి. ఈనాటి మరుపు రేపు హాస్పిటల్లో జీవితాంతం ఉండటానికి కారణం అవుతుందేమో. మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4 విత్ మీ అజయ్ పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ 10 నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
0: ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. పేగు ఆరోగ్యం, బరువు తగ్గడానికి ఫైబర్ తినమని సలహా ఇస్తూ ఉంటారు వైద్యులు. ఈ క్రమంలో ఫైబర్ మ్యాక్సింగ్ అనే కొత్త ట్రెండ్ జనాదరణ పొందుతుంది. అసలేంటి ఈ విధానం, ఎలా చేయాలి అనేది తెలుసుకుందామండి. జీర్ణక్రియ, జీవక్రియ మెరుగుపడేలా ఎక్కువగా ఫైబర్ ను తినడమే ఫైబర్ మ్యాక్సింగ్ అంటారు. ఇది మంచిదే, అయినా శరీరంలోకి ఫైబర్ అవసరానికన్నా ఎక్కువ వెళితే సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, 2020లో పెద్దలకు 2000 కిలో క్యాలరీలకు 30 గ్రాముల రోజువారీ ఫైబర్ అందించాలని సిఫార్సు చేసింది. అదే విధంగా 1 నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు 15 గ్రాములు, స్కూలుకు వెళ్లే పిల్లల్లో 20 గ్రాములు, హై స్కూల్కు వెళ్లే విద్యార్థులకు 25 గ్రాముల చొప్పున ప్రతిరోజు ఫైబర్ అందాలట. US అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆహార మార్గదర్శకాల ప్రకారం చూస్తే సాధారణంగా 50 ఏళ్లలోపు మహిళలు 25 నుంచి 28 గ్రాములు మరియు పురుషులేమో 31 నుంచి 34 గ్రాముల ఫైబర్ ప్రతిరోజు తీసుకోవాలి. ప్రతి భోజనంలో అధిక ఫైబర్ ఉండే ఆహారాలు చేర్చడం వల్ల పెద్ద పేగు సమస్యలు తగ్గుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ తెలిపిందండి. ఫైబర్ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి పేగు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎక్కువసేపు ఆకలిండదు కూడా. కడుపు నిండుగా ఉన్నట్లు చేసి శరీరం గ్రహించే క్యాలరీల సంఖ్య తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను గణనీయంగా తగ్గిస్తుంది. గుండె జబ్బులు, పేగు క్యాన్సర్లను నివారిస్తుంది. ఉదయం అల్పాహారం బదులు ఓట్స్, చియా పుడింగ్ను తీసుకోవచ్చు. ప్లేట్లో బాదం, పిస్తా, స్నాక్స్లా తొక్కతీయని కీర, యాపిల్స్, క్యారెట్స్, బ్రొకోలి, కూరగాయలు ఇలాంటివి తీసుకోవాలి. చిక్కుళ్ళు, శనగలు, రాజ్మా మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలు, అవిసె, సబ్జా, గుమ్మడి గింజలు, మెంతులు, వేరుశనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బీన్స్ మరియు బఠానీలు, ఇంకా అవకాడోల్లో పీచు బాగా లభిస్తుంది. సిఫార్సు చేసిన ఫైబర్ కంటే అదనంగా శరీరంలోకి వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవండి. ప్రతి వారం దినచర్యలో అత్యధిక ఫైబర్ ఉన్న ఆహారం ఒకటి చేర్చుకుంటూ రావాలి. శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి క్రమంగా రోజు ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ మ్యాక్సింగ్ పేరుతో కొందరు పౌడర్స్, సప్లిమెంట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా సురక్షితం కాదని నిపుణులైతే హెచ్చరిస్తున్నారు.

అండి. మోతాదుకు మించి ఒక్కసారి ఫైబర్ సప్లిమెంట్లు తీసుకుంటే పొట్టలో ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలైతే వస్తాయి. ఫైబర్ తీసుకున్నప్పుడు జీర్ణక్రియకు మద్దతుగా ప్రతిరోజు తగినంత నీరు, జ్యూస్ వంటి ద్రవాలు తీసుకోవాలి. అలా నీరు తీసుకోకపోవడం వల్ల పేగు చికాకు, పొత్తి కడుపు తిమ్మిరి వంటి సమస్యలైతే తలెత్తుతాయి. అంతేకాదండి, తీసుకున్న ఆహారంలోని కాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు గ్రహించడంలోనూ ఆటంకం ఏర్పడుతుంది. ఓకే లిజనర్స్, వినరు కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
2: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? స్టైలిష్ గా బైక్ నడుపుతున్నది నేనే అని ఎవరూ గుర్తుపట్టరేమో అని హెల్మెట్ ని నిర్లక్ష్యం చేయకండి. గుర్తింపు ముఖ్యమా, తల ముఖ్యమా అని.
5: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ ఫ్రీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.
6: ప్రతి జీవితంలోనూ కథ ఉంటుంది, ప్రతి కథలోనూ జీవితం ఉంటుంది. అటువంటి కథల సమాహారమే మన కథానిక కార్యక్రమం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1:15 వరకు మనరెడి విష్ణు 90.4 లో.
7: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. పోషక లోపాలు లక్షణాల రూపంలో బయటపడుతూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే లక్షణాల ఆధారంగా పోషక లోపాలను గ్రహించే విషయంలో మనం పొరపాటు పడుతూ ఉంటాం. వాటిని ఖచ్చితంగా ఎలా కనిపెట్టాలో ఈరోజైతే తెలుసుకుందామండి. మెగ్నీషియం, కండరాల నొప్పులకు కారణం మెగ్నీషియం లోపంగా భావిస్తాం. అయితే మెగ్నీషియం లోపం ప్రధానంగా ఒక లక్షణం ద్వారా బయటపడుతుంది. కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది, దాన్ని మెగ్నీషియం లోపంగా పరిగణించాలి. మెగ్నీషియం 300 రకాల స్పందనలను ప్రత్యేకించి కండరాలు, నాడుల స్పందనలను క్రమబద్ధీకరిస్తుంది. ఇక విటమిన్ డి, ఎముకల బలహీనత ద్వారా ఈ పోషక లోపం బయటపడుతుంది. కానీ ఋతుపరమైన విచారం విటమిన్ డి లోపంగా పరిగణించాలి. విటమిన్ డి విటమిన్ కంటే ఎక్కువగా హార్మోన్ గా పనిచేస్తూ సెరోటినిన్ హార్మోన్ ను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి శరీరానికి ఎండ సోకకపోతే సెరోటోనిన్ విడుదలకు సిగ్నల్ అందక విచారం వేధిస్తుంది. ఇక విటమిన్ బి12, శక్తి సన్నగలిగితే విటమిన్ బి12 లోపంగా భావిస్తాం. అయితే చేతులు, అరికాళ్ళలో తిమ్మిర్లు ఈ పోషక లోపం ప్రధాన సంకేతం. బి12 కొవ్వు ప్రోటీన్ తో కూడిన నాడీ పైపొర అయిన మైలినిన్ షీత్ ను క్రమబద్ధీకరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే నాడీ సంకేతాలు గాడి తప్పి షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటాయి, ఫలితంగా తిమ్మిర్లు వేధిస్తూ ఉంటాయి. ఇక ప్రోటీన్, ఈ లోపం వల్ల కండరాలు క్షీణిస్తాయని అనుకుంటాం. నిజానికి ఈ లోపం నిరంతరం ఆకలి రూపంలో బయటపడుతుంది. ప్రోటీన్ ఆకలితో ముడిపడి ఉంటే గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లను నియంత్రిస్తుంది. కాబట్టి ఈ పోషకం తగ్గినప్పుడు ఆకలి పెరుగుతుంది. ఇక జింక్, జుట్టు రాలడం ఈ పోషక లోపం

ప్రధాన లక్షణం కాదు. రుచి వాసనలను కోల్పోవడం ఈ పోషక లోపం ప్రధాన లక్షణాలు. ఇంద్రియ రిసెప్టార్లు వ్యాధి నిరోధక శక్తికి జింక్ కీలకం. ఈ పోషకం లోపిస్తే ఇంద్రియాలు సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఒరేయ్, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISD టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ చార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ PDM స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
5: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
3: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 ఈ నంబర్కు కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
6: లిసనర్స్, రోజంతా టైర్డ్ అయిపోయి ఉన్న మీ బ్రెయిన్ ని రిఫ్రెష్ చేసి చిల్ చేయడానికి మస్త్ టైం పాస్ అంటూ మీ ముందుకు వస్తుంది మన రేడియో విస్టన్ 90.4. లిసనర్స్, మరింకెందుకు ఆలస్యం, వెంటనే డైల్ చేసేయండి 9704949492 కి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు.
7: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. రోజు చేసే చిన్న చిన్న పనులకు ఆధిపత్య చేతికి బదులుగా ఆధిపత్యం లేని చేతిని ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేపట్టిన అధ్యయనాలు నిరూపిస్తున్నాయండి. మన మెదడు చిన్న చిన్న సవాళ్లను ఇష్టపడుతుంది. కుడి చేత్తో పనులు చేసే అలవాటున్న వాళ్ళు అవే పనులను ఎడమ చేత్తో చేయడం మొదలు పెడితే మెదడులో కొత్త నాడీ సంబంధాలు ఏర్పడతాయి. శాస్త్రవేత్తలు దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటూ ఉంటారు. ఇలా ఆధిపత్యం లేని చేతిని ఉపయోగించడం వల్ల మెదడు చురుకుదనం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సంతులనం కూడా పెరుగుతాయి. కాబట్టి కుడి చేతితో దంతదావం చేసుకునేవారు ఎడమ చేతితో బ్రష్ చేసుకోవడం మొదలుపెట్టచ్చు. నిజానికి 2 నిమిషాల నిడివితో కూడిన దైనందిన చర్య అండి ఇది. అయినప్పటికీ ఈ స్వల్ప సమయమే మెదడుకు వ్యాయామంగా మారి నాడీ సంబంధాలను పెంచుతుంది. ఇక కాలం మారుతోంది. కాలం మారే కొద్దీ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. మరి అలాంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఏం చేయాలో ఈ రోజైతే మనం తెలుసుకుందాం. బోన్ సూప్, వెజిటేబుల్ సూప్లు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను, అమినో ఆమ్లాలను సమకూర్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక జలుబు, జ్వరం, దంచిన వెల్లుల్లి, తేనె కలిపి మిశ్రమం శక్తివంతమైన సహజ సిద్ధ విరుగుడిగా పనిచేస్తుంది. జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు వేధించినప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే వీటి నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది. ఇక ఉబ్బసం తగ్గేందుకు వేడి పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగడం వల్ల ఉబ్బసం, దగ్గు, జలుబుల నుంచి ఊరటైతే కలుగుతుందండి. పరగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల విషాలు బయటకు వెళ్ళిపోయి జీర్ణశక్తి, వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతాయి. వేడి నీళ్ళల్లో యూకలిప్టస్, పెప్పర్మెంట్ నూనెలు కలిపి ఆవిరి పడితే ముక్కు దెబ్బ వదులుతుంది. శ్వాసకోశ నాళాలు తెరుచుకొని శ్వాస ఇబ్బంది సమస్య

తొలగిపోతుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదా, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరో

0: సర్జరీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
1: హెల్మెట్ పెట్టుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో చేసే ఆపరేషన్ కన్నా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్ విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్, నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
2: ఫోన్ 0818-16-22-3454. మనం రాత్రింబవళ్ళు కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ మన చిన్న అజాగ్రత్త మన కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేస్తుంది. గుర్తుంచుకోండి, బ్యాంకు వారు ఎప్పుడూ మీ ఓటీపీ లేదా పాస్వర్డ్ అడగరు. మీ ఫోన్ మీ చేతిలోనే ఉండొచ్చు, కానీ మీ అకౌంట్ పై ఎవరికన్నో పడొచ్చు. మేల్కొండి, సైబర్ నేరాలు అరికట్టండి.
3: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
3: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: வேறு விஷ்ணு FM 90.4.
1: ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని శ్రీశైలం పాఠం వింటారు.
2: అందులో శ్రీశైలం ఒకటి. కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నల్లమల కొండల్లో ఉన్న ప్రాచీన శైవ క్షేత్రం. ఈ క్షేత్రం దాదాపు 30 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.
3: శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి రైలు మార్గం, రోడ్డు మార్గం, విమాన మార్గం కూడా ఉంది. ఈ క్షేత్రం హైదరాబాద్ నగరానికి 232 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమాన మార్గం హైదరాబాద్ ఎయిర్పోర్ట్, రైలు మార్గం మార్కాపురం, రోడ్డు మార్గం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం ఉంది.
2: ఈ క్షేత్రానికి సిద్ధవటం, త్రిపురాంతకం, అలంపురం, ఉమామహేశ్వరం అనే 4 ప్రవేశద్వారాలు ఉన్నాయి. ప్రతి ప్రవేశద్వారంలో 3 పుణ్యతీర్థాలు ఉన్నాయి.
3: ఈ క్షేత్రం వైఢూర్య

0: ಬ್ರಹ್ಮೇಶ್ವರ, ಮಾಣಿಕ್ಯ, ಪ್ರವಾಳ, ರೌಪ್ಯ, ಹೇಮ, ಮರಕತ, ವಜ್ರ అనే 8 శిఖరాలు, అష్టభైరవులు, 9 కదళీవనాలు, నవనందులు, 9 బిలాలు, 9 పురాలు, 9 కూపాలు, 9 పీఠాధిపతులు కలిగి ఉన్నది.
1: శ్రీశైల క్షేత్రం ఎన్నో రాజవంశముల వారి ఆదరణ పొందింది. కాకతీయ వంశపాలకులు, విజయనగర పరిపాలకులు, శివాజీ నిర్మించిన కట్టడాలు, గోపురాలు, మంటపాలు ఈనాటికి కనిపిస్తాయి. ఆలయం చుట్టూ ప్రాకారం కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది అందమైన శిల్పాలతో, పౌరాణిక గాథల్ని తెలిపే చిత్రాలతో నిండి ఉన్నది. ఇక్కడ అనేక చిత్రాలకి శాసనాలు లభించాయి.
0: వేదాలలో, పురాణాలలో, చరిత్రలో, వ్యావహారిక గాథలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం సమస్త పుణ్యక్షేత్రాలు, సర్వతీర్థాలు కలిగిన సిద్ధక్షేత్రం. కాబట్టి ఇది సాక్షాత్తు భూలోక కైలాసం.
1: శ్రీశైలానికి శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీనగము, శ్రీనగరము అనే పేర్లున్నాయి. శ్రీశైలం యొక్క శిఖర దర్శనమే సమస్త పాపహరణం, జన్మరాహిత్యం అని వేదోక్తి. శ్రీశైలంలోని మూల విరాట్ శ్రీ మల్లికార్జున స్వామి, దేవేరి శ్రీభ్రమరాంబ.
0: ఈ పుణ్యక్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తీర్థాలు, పుష్కరణులు, ఓషధులు, తపోవనాలు, సమస్త దేవతలు, నవనందులు ఉన్న పునీత క్షేత్రం. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో పాండవులు శ్రీశైలం వచ్చి మల్లికార్జునుణ్ణి, దేవేరి భ్రమరాంబను దర్శించి పూజలు చేసి తమ పేర్ల ఆలయాలు నిర్మించినట్లు ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి.
1: ఈ కలియుగంలో కూడా జగద్గురు శంకరాచార్యులు, ఆచార్య నాగార్జునుడు, ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు వంటి వారందరూ ప్రముఖమైన వ్యక్తులు భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించినట్లు శాసనాలు, కట్టడాలు తెలియజేస్తున్నాయి. శ్రీగిరి పేరుతో 3 ఉన్నాయి. 1, భ్రమరాంబ మల్లికార్జునులు వెలసిన శ్రీశైలం. 2, మహాయాన నాగార్జునుడు నివసించిన గుంటూరులోని శ్రీగిరి. ఇక 3, చిత్తూరు మండలంలోని శ్రీవెంకటేశ్వరుని దివ్యక్షేత్రమైన తిరుమల.
0: శ్రీశైలం పేరు వెనుక ఒక కథను చెప్తారు. కృతయుగంలో వసుశ్రీ అనే మునికన్య శివుని గురించి తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చి సాక్షాత్కరించిన పరమశివుణ్ణి, నీవు వెలసిన ఈ పర్వతక్షేత్రం నా పేరుతో ప్రసిద్ధి పొందాలి, ఈ క్షేత్ర దర్శనంతో మానవులకు జీవన్ముక్తి కలగాలి అని వరమడిగినది. ఆ విధంగా శ్రీశైలం నామకరణం జరిగిందట.
1: శ్రీశైలం అనంతకోటి లింగాలకు నెలవు, ఎన్నో పుణ్యక్షేత్రాలకు తావు, సకల దేవతా సమీకృతం, అఖండ మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో ఆలయ శిఖర దర్శనం పునర్జన్మ లేకుండా చేస్తుందని ప్రశస్తి. అలాంటి మహోన్నతమైన శ్రీశైల ప్రదక్షిణం చేయటం ఎంత పుణ్యప్రదమో వర్ణనాతీతం. శ్రీశైల క్షేత్ర ప్రదక్షిణం పద్మప్రదక్షిణం, రామప్రదక్షిణం అని 2 రీతులుగా ఉన్నాయి.
0: శ్రీశైలం వయసు ఇంతని చెప్పలేము. పురాణాలు పుట్టకముందే ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కృష్ణానదికి ఉత్తర దిక్కున చంద్రగుప్తుడి రాజ్యం ఉండేదని, ఆ చంద్రగుప్తుడి కూతురు చంద్రావతి, కైలాసనాథ, నేను నిన్ను పూజించే ఈ మల్లికాసుమ్ముల పేరిట మల్లికార్జునుడవై పేరొందుమని ప్రార్థించిందట. ఆ రోజు నుండి శ్రీపర్వతలింగుడు మల్లికార్జున నామకుడయ్యాడు.
1: శ్రీశైల మల్లికార్జునుడి ఆలయంలో చూడవలసినవి ప్రాకార కుడ్యం, ముఖద్వారాలు, గోపురాలు, మల్లికార్జున మహాలయం, రంగమండపం, వీరమండపం, శనగల బసవన్న, అద్దాల మండపం, సప్తమాతృకలు, బ్రహ్మగుండం, విష్ణుగుండం, మనోహరగుండం, నవబ్రహ్మల ఆలయాలు, అర్ధనారీశ్వరుడు,
0: పాండవులు ప్రతిష్ఠించిన లింగాలు మల్లికాగుండం, వీరభద్రుడు, ఉమామహేశ్వరుడు, ఆస్థాన అలంకార మండపాలు, అక్కమహాదేవి, వేమారెడ్డి మల్లమ్మ, కుమారస్వామి ఆలయం, చంద్రమాంబ ఆలయం, పంచనందీశ్వరుడు, కళ్యాణ మండపం, బలిపీఠం, వృద్ధమల్లికార్జునుడు, త్రిఫల వృక్షం, అన్నపూర్ణ మందిరం, నిత్య కళ్యాణ మండపం,
1: శ్రీరామ సహస్రలింగం, సీతా సహస్రలింగం, మరో ప్రాకారం శ్రీ భ్రమరాంబ ఆలయం, సమాధి, సింహమండపాలు, రాజేశ్వరి గుడి, లోపాముద్ర, శిల్పమండపం, రుధిరగుండం, యాగశాల, చిన్న సహస్రలింగం.
0: శ్రీశైల క్షేత్రంలోని విశేషాల గురించి తెలుసుకుందాం. గంగాధర మండపం, ఇది ఇటీవల ఏర్పాటు చేయబడింది. ఈ స్వామి తల నుంచి నిత్యము గంగ ధారగా రావడం భక్తులకి ఆశ్చర్యం కలిగిస్తుంది.

0: శంకరమఠం. కంచికామకోటి వారి శంకరమఠంలో పూర్వం వేదపాఠశాల నడిపేవారు. శృంగేరి శారదామండపం, ఇందులో ఆదిశంకరాచార్యుల విగ్రహం పాలరాతితో మలచబడింది. ఎంతో చూడముచ్చటగా భక్తిభావం కలిగేలా ఉంటుంది.
1: ఆరామ వీరేశ్వరాలయం. ఈ ఆలయంలో ప్రధాన దైవం వీరభద్రుడు, పశుపతినాథ లింగం. ఇందులో ఉన్న లింగాన్ని పశుపతినాథ లింగమని, పంచముఖ లింగమని అంటారు. గంగాభవానీ స్నానఘట్టం, స్వామివారి గుడికి ముందు ఉన్న లోయని కర్పూర స్వామి తోట అంటారు. ఆ లోయలోకి జారి పాతాళగంగతో సంగమించే సమస్త తీర్థ జలాలకే గంగాభవానీ స్నానఘట్టం అని పేరు పెట్టారు.
0: శివాజీ స్ఫూర్తి కేంద్రం. శివాజీ శ్రీశైలాన్ని దర్శించి కొంతకాలం నివసించి గోపురం కట్టించాడని చెబుతారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం కొత్తగా నిర్మాణం జరుపుకున్నది. చంద్రకుండం, ఇది ఒక పెద్ద గుహలా ఉంటుంది. పూడుకుపోయిన ఈ మార్గం ఎక్కడ వరకున్నదో ఎవరికీ తెలీదు.
1: ఇంకా శ్రీశైల క్షేత్రంలో అంకాలమ్మ గుడి, శ్రీ ప్రసన్నాంజనేయుడు, పాతాళేశ్వరుడు, విఠలేశ్వరాలయం, విభూతి మఠం, సిద్ధుల మఠం, నందుల మఠం, ఘంటాకర్ణ మఠం, సారంగ మఠం, రుద్రాక్ష మఠం ఉన్నాయి.
0: సాక్షి గణపతి కైలాస ద్వారానికి మైలున్నర దూరంలో ఉన్నది. ఈ స్వామిని దాటితే శ్రీ మల్లికార్జునుని మందిరం చేరుకోవచ్చు. భక్తులు ఈ స్వామిని దర్శించి పూజలు చేస్తారు. యాత్రికుల రాకపోకలకు ఈ గణపతి సాక్షిగా ఉంటాడు. అందుకే ఈయనకు సాక్షి గణపతి అని పేరు. ఇంకా ఈ క్షేత్రంలో కైలాస ద్వారము, భీముని కొలను, వీరభద్రాలయం, ముక్తి శిఖరము ఉన్నాయి.
1: శిఖరేశ్వరాలయం. ఈ ఆలయం మల్లికార్జున మందిరానికి 6 మైళ్ల దూరంలో ఉంది. శ్రీశైల క్షేత్రంలోని ఎత్తైన శిఖరం మీద ఉన్న ఆలయం ఇది. ఈ శిఖరం మీది ఆలయం నుంచి శ్రీశైల మల్లికార్జున ఆలయ శిఖరం కనపడుతుంది. ఈ శిఖరేశ్వరం నుంచి శ్రీశైలేశుని మందిర శిఖరాన్ని చూసిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ప్రధాన దైవం వీరశంకరుడు.
0: పూర్వం అరుణుడు అనే రాక్షసుడు 1, 2, 3, 4, 5 పాదాల జీవుల వల్ల తనకు మరణం లేని వరం కోరుకున్నాడు. ఆ వరబలంతో ప్రపంచాన్ని బాధించాడు. అప్పుడు ప్రజల మొరలు ఆలకించిన ఆదిపరాశక్తి 6 పాదాల భ్రమరాలను సృష్టించి వాటి ద్వారా అరుణుణ్ణి సంహరించింది. అందువల్లనే ఆ దేవికి భ్రమరాంభ అనే పేరు వచ్చింది.
1: శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జునుడికి, భ్రమరాంభదేవికి వేరువేరు ఆలయాలున్నాయి. సాక్షాత్తు ఆ సింహుడే భక్తుల రక్షణార్థం తనను తానే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ప్రభావితం చేసుకున్నాడని చెబుతూ ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలంలోని మల్లికార్జున జ్యోతిర్లింగం 2వది. నిజమైన మోక్షాన్ని కలిగించేదే క్షేత్రాలు 3 ఉన్నాయని ఆర్యోక్తి. కాశీ, అరుణాచలం, శ్రీశైలం.
0: కాశీలో మరణించడం వల్ల, అరుణాచలంలో నిత్యం భగవన్నామ సంకీర్తనం చేయడం వల్ల మోక్షం కలుగుతుంది. అయితే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినంతనే మోక్షం కలుగుతుందని చెబుతారు.
1: శ్రీశైల క్షేత్రం కర్నూలు జిల్లాలో కృష్ణానదీ తీరాన ఉంది. ఈ క్షేత్రం నల్లమల అడవుల్లో ఉండటం వల్ల గిరిజనులు ఈ ఆలయాన్ని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ కృష్ణానదిని పాతాళగంగా అంటారు.
0: శ్రీశైలంలో మల్లికార్జున ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా, ఉత్సాహంగా జరుపుతారు. భ్రమరాంభ ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఉత్సవాన్ని జరుపుతారు.
1: శ్రీశైలంలోని నల్లమల కొండపై దట్టమైన అడవులలో ఎన్నో వైద్యమూలికలు లభిస్తాయి. ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి యాత్రికుల సౌకర్యార్థం ఘాట్ రోడ్డు వేయబడింది. కృష్ణానదిపై కట్టిన ఆనకట్ట, జల విద్యుత్ కేంద్రం ఆ ప్రాంతాన్ని అభివృద్ధిపరచడానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. శ్రీశైలంను భక్తులే కాకుండా పర్యాటకులు కూడా సందర్శిస్తూ ఉంటారు.
0: భక్తుల, సందర్శకుల సౌకర్యార్థం రవాణా సౌకర్యం, సత్రాలు, ఉచిత భోజన వసతి ఇలాంటివెన్నో కల్పిస్తున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో సంతాన వృక్షం ఉంది. ఇది 3 చెట్ల కలయిక. పిల్లలు లేనివారు ఈ సంతాన వృక్షానికి ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే పిల్లలు పుడతారని ప్రజల నమ్మకం.
1: శ్రీశైలం గురించి మనం అన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకున్న విషయాలలో ముఖ్యాంశాలు ఏమిటో చూద్దాం.
0: శ్రీశైలం కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నలమల కొండలలో కృష్ణానదీ తీరాన ఉన్న పురాతన శైవ

0: క్షేత్రం. ఈ క్షేత్రం దాదాపు 30 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది.
1: శ్రీశైలం హైదరాబాద్ నగరానికి 232 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీశైలానికి విమాన మార్గం, రైలు మార్గం, రోడ్డు మార్గం ఉన్నాయి. భక్తులు పర్యాటకుల సౌకర్యార్థం ఘాటు రోడ్డు, విశ్రాంతి భవనాలు ఇవన్నీ నిర్మించారు. ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పించారు.
0: శ్రీశైల క్షేత్రం ఎన్నో రాజవంశముల వారి ఆదరణను పొందింది. కాకతీయ వంశ పాలకులు, విజయనగర పరిపాలకులు, శివాజీ నిర్మించిన కట్టడములు, గోపురములు, మండపములు ఈనాటికీ కనిపిస్తాయి. ఇక్కడ అనేక చారిత్రక శాసనాలు లభించాయి.
1: శ్రీశైలాన్ని సాక్షాత్తు భూలోక కైలాసం అన్నారు. పురాణాలలో ఈ శ్రీశైలాన్ని శ్రీగరి, శ్రీ పర్వతం, శ్రీనగము, శ్రీనగరము అన్నారు. శ్రీశైలం యొక్క శిఖర దర్శనమే సమస్త పాపహరణం, జన్మరాహిత్యం అని వేదోక్తి. శ్రీశైలంలోని మూల విరాట్టు శ్రీ మల్లికార్జున స్వామి, దేవేరి భ్రమరాంబ.
0: వసుశ్రీ అనే మునికన్య శివుని గురించి తపస్సు చేసి వరం పొందింది. ఆమె పేరున శ్రీశైలం అని నామకరణం జరిగింది. చంద్రగుప్తుడి కూతురు చంద్రావతి మల్లికాసుమములతో పూజించి ఆ పేరుతోనే నెలవుండుమని ప్రార్థించిన కారణంగా శ్రీపర్వతలింగుడు మల్లికార్జునుడైనాడు.
1: పూర్వం అరుణుడనే రాక్షసుడు 1, 2, 3, 4, 5 పాదాల జీవుల వల్ల తనకు మరణం లేని వరం కోరుకున్నాడు. ఆ వరబలంతో ప్రపంచాన్ని బాధించాడు. అప్పుడు ప్రజల మొరలు ఆలకించిన ఆది పరాశక్తి 6 పాదాల భ్రమరాలను సృష్టించి వాటి ద్వారా అరుణుడిని సంహరించింది. అందువల్లనే ఆ దేవికి భ్రమరాంబ అని పేరు వచ్చింది.
0: ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవది. నిజమైన మోక్షాన్ని కలిగించే క్షేత్రాలు 3 ఉన్నాయని ఆర్యోక్తి. కాశీ, అరుణాచలం, శ్రీశైలం.
1: అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని గిరిజనులు అతి పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ కృష్ణానదిని పాతాళగంగా అంటారు. కృష్ణానదిపై కట్టిన ఆనకట్ట, జల విద్యుత్ కేంద్రం ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశాయి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాయి.
2: ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని ద్రాక్షారామం పాఠం వింటారు.

ద్రాక్షారామం చేసుకున్న పుణ్యమిది ఆంధ్ర రాష్ట్ర దివ్యక్షేత్రం. తూర్పు గోదావరి పుణ్యస్థలం, సగభాగం నలుపు రంగు సగభాగం తెలుపు రంగు, సగభాగం నలుపు రంగు సగభాగం

0: భలే పాడావురా తమ్ముడు.
1: మావయ్య, ద్రాక్షారామం గురించి పాట బాగానే పాడావు, కానీ నాకు ద్రాక్షారామం గురించి వివరాలు కావాలి.
2: ఏ వివరాలు కావాలరా చెప్పు.
1: ద్రాక్షారామం ఎక్కడుంది, అది ఎవరి ఆలయం, ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇలాంటి వివరాలన్నీ కావాలి.
0: ఆ వివరాలు నాకు తెలుసమ్మా.
1: అయితే మీరిద్దరు చెప్పండి.
2: అలాగే చెప్తాలేరా చూడు. ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం దగ్గరలో ఉంది. మన రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో ద్రాక్షారామం ఒకటి.
1: ద్రాక్షారామం అనే పేరు ఎలా వచ్చింది?
0: దక్షుడు ఇక్కడ యజ్ఞం చేశాడట, అందుకే ద్రాక్షారామం అనే పేరు వచ్చింది అంటారు. ఇక్కడ ఆలయంలో భీమేశ్వర స్వామి మాణిక్యాంబదేవితో కొలువై ఉన్నాడు.
2: శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ క్షేత్ర మహత్యాన్ని తెలిపే భీమేశ్వర పురాణంలోని భీమఖండంలో విపులంగా చెప్పారు. దక్షుని పేరుతోనే ద్రాక్షారామం అనే నామం సార్థకమైందని చెప్తారు.
1: భీమేశ్వరుడు అంటే ఈశ్వరుడు, శివుడేగా మావయ్య.
2: అవునమ్మా, ఈశ్వరుడే శివుడే. ఇక్కడ లింగం ఆకారంలో ఉంటాడు. ఆ లింగం కూడా ఏకస్ఫటిక శిలతో నిర్మితమైంది. ఆ లింగం సగభాగం నల్లగాను సగభాగం తెల్లగాను ఉంటుంది.
1: ఎందుకని?
0: ఎందుకంటే శివుడు అర్ధనారీశ్వరుడు కదా.
1: అర్ధనారీశ్వరుడా అంటే?
0: అర్ధనారీశ్వరుడు అంటే ఈశ్వరునిలో సగభాగం స్త్రీ రూపం ఉంటుంది. ఇక్కడ స్త్రీ అంటే పార్వతీదేవి అని అర్థం అన్నమాట. అందుకే శివుణ్ణి అర్ధనారీశ్వరుడు అని అంటారు.
2: అర్ధనారీశ్వరునికి గుర్తుగా భీమేశ్వర లింగం సగం నల్లగా సగం తెల్లగా ఉంటుంది అని భావిస్తారు. ఈ భీమేశ్వర స్వామిని సప్తమహర్షులు ఆరాధించారని ఒక గాథ ప్రచారంలో ఉంది. ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు.
1: దక్షిణ కాశీ అంటే
0: ఉత్తర భారతదేశంలో కాశీ పట్టణం గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అది మనందరికి తెలుసు కదా. అలాగే దక్షిణ భారతదేశంలో కాశీ అంతటి గొప్ప పుణ్యక్షేత్రం మన ద్రాక్షారామం. అందుకే దక్షిణ కాశీ అని పిలుస్తూ ఉంటారు.
2: ఈ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి లింగం 6 మీటర్ల ఎత్తుంటుంది.
1: 6 మీటర్ల? అదేంటి మావయ్యా, అంత ఎత్తు ఎక్కడా ఉండదు కదా.
2: అవును, ఎక్కడా ఉండదు, కాబట్టే ఇది ఇక్కడ ప్రత్యేకమైంది. ఈ ఆలయానికి 2 అంతస్తులున్నాయి. ఈ లింగానికి పూజలు 2వ అంతస్తులో నుంచి చెయ్యాలి. ఈ భీమేశ్వర ఆలయంలో గణపతి విగ్రహం ఉంది. కాని విచిత్రం ఏంటంటే గణపతి తొండం కుడి చేతి మీదుగా ఉంటుంది. కాశీలో కూడా ఇలాగే ఉంటుందట. ఈ 2 చోట్ల తప్ప ఇంకెక్కడా ఈ విధంగా ఉండదట.
1: అయితే ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అనడానికి ఈ గణపతి విగ్రహం కూడా కారణం అయి ఉంటుంది కదమ్మా.
0: నిజమే, అదే అయ్యుండొచ్చు. ద్రాక్షారామం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పంచారామాల్లో ఒకటి.
1: పంచారామాల అంటే ఏంటి?
0: ఈ పంచారామాల గురించి ఒక కథ ఉంది నికిత.
1: కథ? ఏం కదమ్మా?
0: అదేంటంటే పూర్వం వజ్రాంగుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడట. అతనికి ఒక కొడుకు తారకాసురుడు. దేవతల్ని బాధించడంలో వజ్రాంగుడి కంటే తారకాసురుడే మించినవాడు.
1: దేవతల్ని బాధించడం ఎందుకు?
2: తనను మించినవాడు లేడు అనే అహంకారంతో.
1: అంత అహంకారమా?
2: అంత అహంకారం ఎందుకు వచ్చిందంటే తారకాసురుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగానే తనకు సమానమైన బలం కలవాడు ఈ భూప్రపంచంలో పుట్టకూడదు అని వరం కోరుకున్నాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. అంతే, ఆనాటి నుండి తారకాసురుడు అందర్నీ హింసించసాగాడు.
1: దేవుడి దగ్గర వరం పొంది దేవతల్నే హింసించాడన్నమాట. ఇది కొరితో తలగొక్కున్నట్లే కదమ్మా.
0: అవునమ్మా, ఈ తారకాసుడి బాధలు తట్టుకోలేక దేవతలు వెళ్లి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ శివుని కుమారుడు కుమారస్వామి ఒక్కడే తారకాసురుని జయించగలడు అని చెప్పాడట. దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. కుమారస్వామి తారకాసురుని పైకి దండెత్తాడు.
3: తారకాసురుడు తనకు మించిన బలవంతుడు ఉండకూడదని కదా వరం పొందాడు, కుమారస్వామి ఎలా జయిస్తాడు?
2: బుద్ధిబలం కంటే బుద్ధిబలం గొప్పది కదా. కుమారస్వామి తన బుద్ధిని ఉపయోగించి ముందుగా తారకాసురుని కంఠంలోని అమృతలింగాన్ని భిన్నం చేయాలనుకున్నాడు. తారకాసురుని కంఠం మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అమృతలింగం 5 ముక్కలై ఎక్కడెక్కడో పడిపోయాట. ఆ తర్వాత తారకాసురుని సులభంగా వధించాడు.
1: ఆ 5 ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయి?
0: అవి నేను చెప్తాను తల్లి. ఆ 5ంటిలో ఒకటి ద్రాక్షారామంలోను,

0: ఇంకా రెండోది అమరారామం అంటే అమరావతిలోను, మూడోది క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోను, నాలుగోదేమో సోమారామం అంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం దగ్గరలోని గుణిపూడిలోను, ఇంకా ఐదవది తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట దగ్గరున్న భీమవరంలో కుమారరామంలోనూ ఉన్నాయి.
1: భలే గమ్మత్తుగా ఉన్నది ఈ పంచారామాల కదా.
2: కథలు ఎప్పుడు గమ్మత్తుగానే ఉంటాయరా. చూడు, ఇహ చారిత్రకంగా చూస్తే భీమేశ్వరాలయాన్ని మొదటి చాళుక్య రాజైన భీముడు నిర్మించాడు అంటారు. బహుశా అందుకేనేమో ఈ ఆలయాన్ని భీమేశ్వరాలయం అని అంటారని కొందరు అభిప్రాయం.
0: ద్రాక్షారామం చాలా ప్రాచీన దేవాలయం. ఈ ఆలయం వాస్తుకళకే కాకుండా గొప్ప శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొంతమంది రాజుల శాసనాలు కూడా లభించాయి.
1: రాజుల శాసనాలా? అసలు శాసనాలు అంటే ఏమిటి?
2: పూర్వం రోజుల్లో రేడియోలు, టీవీలు, వార్తాపత్రికలు లేవు. రాజులు ప్రజలకు తెలియచేయాల్సిన విషయాలను రాగిరేకుల మీద గాని రాళ్ల మీద గాని వివరంగా రాసి వాటిని దేవాలయాల్లో పెట్టేవారు. వాటినే శాసనాలు అని అంటారు. ఒక రకంగా ఇవి ప్రభుత్వ ఉత్తర్వులను కూడా చెప్పొచ్చు.
1: సరే, శాసనాలు అంటే ఏమిటో చెప్పావు, బానే ఉంది. కానీ వీటిని దేవాలయాల్లోనే ఎందుకు పెట్టేవారు?
0: ఆ రోజుల్లో ప్రజలకు దైవభక్తి, పాపభీతి చాలా ఎక్కువగా ఉండేవి. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకునేవారు. ఏ పని చేసినా చేయకపోయినా, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ప్రతిరోజు దేవాలయానికి మాత్రం తప్పకుండా వెళ్ళేవారు. ప్రజలకు తెలియాల్సిన విషయాలు ఏ రోజుకు ఆ రోజు తెలియాలి అంటే దేవాలయమే సరైన స్థలం అన్నమాట. అందుకే శాసనాలు దేవాలయాల్లో పెట్టేవారట.
2: అలాగే ద్రాక్షారామంలోని శాసనాలను పరిశీలిస్తే పూర్వం చాళుక్యులు, చోళులు, కాకతీయులు, గజపతులు ఇలా అనేక రాజవంశాల వారు ఈ ద్రాక్షారామ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో శ్రమించారని తెలుస్తోంది.
1: ఇంతమంది రాజులు దేవాలయం అభివృద్ధికి కృషి చేశారంటే ఆ దేవాలయం ఎంత గొప్పగా ఉంటుందో కదా మావయ్యా.
0: అవును, మరి అంత గొప్పగా ఉంటుంది కాబట్టే దక్షిణ కాశీ అనే పేరొచ్చింది. ఈ ద్రాక్షారామంలో మాణిక్యాంబ గుడి కూడా ఉంది.
1: మాణిక్యాంబ అంటే ఎవరు?
0: మాణిక్యాంబ అంటే ఆదిపరాశక్తి అంటారు. పూర్వం మాణిక్యాంబిక అనే అమ్మాయి భీమేశ్వర స్వామిని భక్తితో, ప్రేమతో పూజించేదట.
1: అలాగా
0: ప్రతిరోజు ఆయన సాన్నిధ్యంలోనే గడిపేదట. చివరకు తనకు తానే స్వామికి అర్పించుకొని ఆయనకు దేవేరయ్యిందట. ఈమె సాక్షాత్తు పార్వతీదేవి అవతారమని అందరి నమ్మకం. అందుకే 18 శక్తిపీఠాల్లో ఇది కూడా ఒక శక్తిపీఠంగా ప్రఖ్యాతిగాంచింది.
2: ద్రాక్షారామంలో మహాశివరాత్రి రోజున బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఎంతో మంది ప్రజలు ఆ స్వామి ఉత్సవాన్ని కనుల పండుగగా చూసేందుకు వస్తారు. అలాగే దసరా నవరాత్రులప్పుడు మాణిక్యాంబ గుడిలో ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు జరుగుతాయి.
0: ఆ శరన్నవరాత్రుల్లో లక్షలాది భక్తులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. ఆ ఆదిపరాశక్తి కృపకి పాత్రులవుతారు.
1: అమ్మా, మావయ్య, ద్రాక్షారామం గురించి అన్ని విషయాలు తెలిసాయి. కానీ
2: ఏంటమ్మా, ఇంకా ఏమైనా అనుమానం ఉందా?
1: అంత చక్కటి దేవాలయాన్ని చూడాలనుంది.
0: అంతే కదా, నీ పరీక్షలు అయ్యాక అందరం వెళ్దాంలే.
2: చూడు, ద్రాక్షారామం గురించి తెలుసుకున్నావు, బానే ఉంది. మరి నీవు తెలుసుకున్న విషయాలు మరోసారి తెలియజేస్తాం విను, సరేనా? ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం దగ్గరలో ఉంది. దక్షుడు ఇక్కడ యజ్ఞం చేసినందువల్ల ద్రాక్షారామం అనే పేరు వచ్చిందంటారు.
0: ద్రాక్షారామంలో శివుడు ఏకస్ఫటిక శిలతో నిర్మితమైన లింగం ఆకారంలో ఉంటాడు. ఆ లింగం సగభాగం తెలుపు, సగభాగం నలుపు రంగులో ఉంటుంది.
2: ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని అంటారు. ఇక్కడ భీమేశ్వరుని లింగం 6 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ ద్రాక్షారామం మన రాష్ట్రంలోని పంచారామాల్లో ఒకటి.
0: ఈ భీమేశ్వరాలయాన్ని మొదటి చాళుక్యరాజు భీముడు నిర్మించాడని, అందుకే భీమేశ్వరాలయం అంటారని ప్రతీతి. ద్రాక్షారామం ప్రాచీన దేవాలయం. ఈ దేవాలయం వాస్తుకళకే కాకుండా గొప్ప శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందింది.
2: ద్రాక్షారామంలోని శాసనాలు పరిశీలిస్తే

0: చాళుక్యులు, చోళులు, కాకతీయులు, గజపతులు ఇంకా అనేక రాజవంశాల వారు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో శ్రమించారని తెలుస్తోంది.
1: ద్రాక్షారామంలో మహాశివరాత్రి రోజున బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. దసరా నవరాత్రులప్పుడు లక్షలాది భక్తులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. ఇక్కడ శివరాత్రి, దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతారు.
2: అది నిఖిత,
0: ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను.
2: ఓ, నాకు పూర్తిగా అర్థమైంది.
3: మీరు ఇంతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని కొన్ని పాఠాలు విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
4: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలనోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
5: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్, రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీస్ కేవలం 2000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.

0: ਦਿਮਿਤਾ
1: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
5: మీ మీద మీ జీవితమే కాదు, మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. కొంచెం ఆలోచించండి.
6: ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు మీ రేడియో విష్ణు 90.4 లో.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుత

0: మైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000. బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్ సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: హలో లిజనర్స్, ఒక చిన్న మాట, మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి, తెలియని లింక్స్ క్లిక్ చేయకండి, తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి, స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.
3: ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎంజాయ్మెంట్ ఈక్వల్స్ టు మస్ట్ టైం పాస్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు మన రేడియో విష్ణు 90.4 లో డోంట్ మిస్ ఇట్.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక. మీరు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదం జరిగితే మీ పిల్లలు అనాథలవుతారని.
3: నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలకు పరిష్కారమే మన ఆయుష్మాన్ భవ.
4: ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు మన రేడియో విష్ణు 90.4 లో.

0: వాంటా ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్.

0: Team Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon,
1: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
2: హలో లిజనర్స్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.
3: రైతే దేశానికి వెన్నెముక, రైతన్నల జీవన నేస్తం మన రైతునేస్తం. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.

0: సెంటర్ భీమరామ్.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
0: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
0: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
0: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
2: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక.
0: మా అమ్మ లేదా నాన్న హెల్మెట్ పెట్టుకుని ఉండి ఉంటే బ్రతికి ఉండేవాళ్లు కదా అని మీ పిల్లలు జీవితాంతం.
3: బిజీ బిజీ లైఫ్ లో సరదాగా కబుర్లు చెప్పేవారే లేరని ఆలోచిస్తున్నారా? మరి మీతో సరదా సరదా కబుర్లు చెప్పేస్తూ మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసి మిమ్మల్ని అలరించడానికి సరదాగా కాసేపు అంటూ మీ ముందుకొచ్చేస్తున్నా. సరదాగా కాసేపు సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో విష్ణు 90.4.

0: కంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: తాళంచెవిలాంటిది, దాన్ని అపరిచితులకు ఇచ్చి మీ అకౌంట్ తలుపులు తీయకండి. సురక్షితంగా ఉండండి.
4: ప్రతి జీవితంలోనూ కథ ఉంటుంది, ప్రతి కథలోనూ జీవితం ఉంటుంది. అటువంటి కథల సమాహారమే మన కథానిక కార్యక్రమం. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1:15 వరకు మనరెడి విష్ణు 90.4 లో.
5: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరీనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
3: అమ్మా, బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
2: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
3: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
1: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లో ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, ధనం దాచుకున్నట్లే ఆరోగ్యాన్ని కూడా దాచుకోండి. మరి కష్టపడి ధనం కూడబెడితే అది మీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ కష్టపడి ఆరోగ్యాన్ని కూడబెడితే అది తప్పక మీ చివరి దశలో ఉపయోగపడుతుంది. అంతే కదండి, అంటే ధనం దాచుకున్నట్లే మనం ఆరోగ్యాన్ని కూడా దాచుకోవాలన్నమాట. మరి ఎంతో కష్టపడి ధనం కూడబెడితే అది మీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ మరి కష్టపడి ఆరోగ్యాన్ని కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటే కనుక తప్పకుండా మీ చివరి దశలో అది ఉపయోగపడుతుంది. ఏమంటారు? ఓకే లిస్నర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలానే ఈనాటి మన కార్యక్రమానికి ముందుగా మనకి SMS చేశారు ఎవరంటే, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోస్ వెంకటాచారి గారు, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. లంకేశ్వరుడు చిత్ర నుండి జీవమని కొండగాలి అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

బిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ ఈ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఈరోజు సాటర్డే కదండి, శనివారం కాబట్టి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనకి భగవద్గీత అందరికీ తెలిసిందే కదండి, మరి గీత చదవాలి అని చెప్పేసి మనం కూడా చాలా చాలా చక్కని విషయాలు తెలుసుకున్నాం కదా. కనీసం గీతలో ఒక్క శ్లోకం చదివినా చాలు, ఒక్క లైన్ చదివినా చాలు, ఒక్క పాదం చదివినా చాలు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. మరి అందరికీ కూడా భగవద్గీత తెలుసు, కానీ అష్టావక్ర గీత అని చెప్పి ఉంటుంది. మరి మీకు ఎప్పుడైనా విన్నారా? మరి తెలియని వారి కోసం తెలుసుకుందాం. ఏమంటారు? మరి అష్టావక్ర గీత ఆధారంగా ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని మహర్షి అష్టావక్రుడు మరియు జనక మహారాజుల మధ్య జరిగిన సంభాషణ ద్వారా అద్భుతంగా వివరిస్తారన్నమాట. మరి అసలు అష్టావక్రుడు ఏంటనేది కూడా తెలుసుకుందాం మనం కదండి. అంటే చాలామంది చూడండి, ఎవరైనా మనల్ని అవమానిస్తూ ఉంటారు లేదా కొంచెం తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. అప్పుడు ఎలా ఎదుర్కోవాలి, మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను మహర్షి అష్టావక్రుడు మరియు జనక మహారాజుల మధ్య జరిగిన సంభాషణ ద్వారా అద్భుతంగా మనం తెలుసుకుందాం. ముందుగా ఏంటంటే మూల సమస్య, అంటే అవమానం మనల్ని ఎందుకు అంతలా బాధిస్తుంది అంటే, మనం తరచుగా మన విలువను ఇతరుల అభిప్రాయాలు, ప్రశంసలు లేదా సర్టిఫికెట్ల ద్వారా లెక్కించుకుంటూ ఉంటాం కదండి. అంటే రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతిలో పెట్టడం అన్నమాట. అంటే ఎవరో పొగిడితే ఉప్పొంగిపోవడం, తిడితే కుంగిపోవడం. అంటే మన సంతోషాన్ని, బాధను నిర్ణయించే అధికారాన్ని ఎదుటి వారికి ఇవ్వడం. అంటే రిమోట్ కంట్రోల్ని మనం ఇతరుల చేతిలో పెట్టేస్తాం. అంటే వాళ్ళు ఏది నొక్కితే అదనమాట, వాళ్ళు కోపంగా నాలుగు మాటలు తిడితే ఏడ్చేస్తాం, వాళ్ళు హ్యాపీగా జోక్ చేసి చక్కగా

సరదాగా కబుర్లు చెప్తే నవ్వేస్తూ ఉంటాం. అంటే రిమోట్ కంట్రోల్ మనం ఇతరుల చేతిలో పెట్టడం వల్ల అనమాట. అంటే ఎవరు పొగిడితే ఉప్పొంగిపోవడం, తిడితే కుంగిపోవడం. అంటే మన సంతోషాన్ని కావచ్చు, బాధను కావచ్చు, మరి వాటిని నిర్ణయించే అధికారాన్ని మనం ఎదుటి వారికి ఇవ్వడమే. ఇక రెండు, మరి అష్టావక్ర మహర్షి బోధించిన ముఖ్యమైన ఉపమానాలు ఏంటంటే మహామర్రి వృక్షం ఉపమానం అంటండి. అంటే ఒక చెట్టును ఎవరైనా తిట్టినా పొగిడినా అది చలించదు. అంతే కదా, నువ్వు బాగలేదు, నీ ఫ్రూట్ చాలా బాగాలేదు, చాలా చప్పగా ఉంది అని చెప్పి తిట్టినా, అరే నీ ఫ్రూట్ ఎంత బాగుందో, నువ్వు మంచి పండించావు, ఎంత తీయగా ఉందో అని పొగిడినా, అంటే ఆ చెట్టును ఎవరైనా తిట్టినా పొగిడినా అది ఎలా ఉంటుంది, ఎలానే ఉంటుంది. అంతే కదా, పళ్ళిచ్చినా ఎలా ఉంటుందో, పళ్ళివ్వకపోయినా అలాగే ఉంటుంది. ఎటువంటి చలింపు ఉండదు, తన స్వభావంలో స్థిరంగా ఉంటుందన్నమాట. మనిషి కూడా మరి ఇతరుల మాటలకు చలించకుండా తన ఆత్మస్థితిలో స్థిరంగా ఉండాలి. ఇక తర్వాత తిరస్కరించిన బహుమతి సూత్రం అంటండి. మరి ఎవరైనా నీకు ఏదైనా ఒక చేదు బహుమతి ఇవ్వడానికి, అంటే అవమానం కావచ్చు, నింద కావచ్చు, అలాంటివి ఇవ్వడానికి వచ్చినప్పుడు నువ్వు దానిని స్వీకరించకుండా తిరస్కరిస్తే అది ఇచ్చిన వారి వద్దే ఉండిపోతుంది కదా. అంటే ఎదుటి వారి మాటలను మనసులోకి తీసుకోనంత వరకు ఆ అవమానం మనల్ని తాకదు. ఇక తర్వాత బురద గుంట సూత్రం. మరి బురదలో నిలబడి ఉన్నవాడు నిన్ను యుద్ధానికి పిలిస్తే నువ్వు కూడా బురదలోకి దిక్కకూడదు, దిగితే నీకే బురద అంటుకుంటుంది కదండి. మరి మూర్ఖుడి మాటలకు బదులివ్వడం అంటే అతని స్థాయికి మనం కూడా దిగజారడమే. ఇక తర్వాత చైనా వెదురు మొక్క సూత్రం. మరి వెదురు విత్తనం నాటిన మొదటి 4 ఏళ్ళు కూడా పైకేం కనిపించదు, కానీ లోపల వేర్లు బలంగా నాటుకుంటాయి. మరి 5వ సంవత్సరంలో 90 అడుగులు ఎదుగుతుంది. మరి జీవితంలో నువ్వు శ్రమిస్తున్నప్పుడు కూడా జనం చేసే ఎగతాళిని పట్టించుకోవద్దు. నీ సాధన కర్మ మాత్రమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కదా. మరి లిజినెస్, మరి అష్టావక్ర గీత గురించి ఇంకా చాలా చక్కటి విషయాలు ఉన్నాయి, మరి అవన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, మరి స్వామినాథన్ జనార్దన్ రావు గారు, వనజమ్మ గారు, వెంకట భావన మనకి SMS చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే ఈరోజు మా తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులు మరి 35 మందితో కలిసి తిరుమల కొండకు పాదయాత్ర చేస్తున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు అన్నమయ్య చిత్రం నుండి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. మరి తప్పకుండానండి. మరి మీ తాటిపత్తి గ్రామ చేనేత కార్మికులు ఒకరు ఇద్దరు కాదు, మరి 30 మందితో కలిసి సామూహికంగా చక్కగా మరి తిరుమల కొండకు పాదయాత్ర చేస్తున్న శుభ సందర్భంగా మరి శుభాకాంక్షలు అండి. మరి ఈ పాదయాత్ర చక్కగా చాలా దిగ్విజయంగా కొనసాగాలని, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీకు మీరు కోరుకున్నట్లుగా అన్నమయ్య చిత్రం నుండి ఒక చక్కని పాటను మీకోసం ప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక అలానే మరి అష్టావక్ర గీత గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం కదా. అంటే జీవితంలో నువ్వు శ్రమిస్తున్నప్పుడు జనం చేసే ఎగతాళిని పట్టించుకోవద్దు. నీ సాధన కర్మ మాత్రమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇక తర్వాత స్వచ్ఛమైన నీరు మరియు బూడిద, అంటే గతాన్ని వదిలేయడం అనమాట. మరి కుండలోని నీటిలో బూడిద కలిపినప్పుడు దాన్ని పదే పదే కదుపుతూ ఉంటే నీరు అనేది శుభ్రపడదు. మరి కదల్చకుండా వదిలేస్తే బూడిద అనేది అడుక్కు చేరి నీరు అనేది తేరుకుంటుంది. మరి పాత అవమానాలను పదే తలుచుకోవడం మానేసినప్పుడే మనసు అనేది ప్రశాంతంగా మారుతుంది. ఇక తర్వాత మరి మనుషులు ఎందుకు అవమానిస్తారు అంటే అంతర్గత దారిద్ర్యం. ఒక పాత్రలో అమృతం ఉంటే అమృతమే వస్తుంది, మరి విషయం ఉంటే విషమే బయటకు వస్తుంది కదండి. ఇక తర్వాత అసూయ, వైఫల్యం. మరి ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు తమ లోపలి అశాంతిని మరొకరిపై రుద్దడానికి అవమానాన్ని ఆయుధంగా వాడుకుంటారు. ఇక తర్వాత ఆత్మగౌరవం. మరి ఎదుటివారి మాటలు వారి సంస్కారాన్ని తెలియజేస్తాయి తప్ప నీ విలువను తగ్గించలేవు. మరి అవమానం ఎదురైనప్పుడు పాటించవలసిన 3 ప్రశ్నల సూత్రం. మరి ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు ఆవేశపడకుండా ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. వారి మాటల్లో ఏమైనా నిజం ఉందా? నిజమైతే వారు శత్రువు కాదు, మరి లోపాన్ని చూసి ఉచితంగా సరిదిద్దిన గురువు అన్నమాట. మరి వారి మాటల్లో ఏమాత్రం నిజం లేదా? పచ్చి అబద్ధమా? అబద్ధమైతే లేని తప్పుకు అవాస్తవానికి నువ్వెందుకు బాధపడాలి? నిందించిన వ్యక్తి నీ జీవితానికి ఆదర్శవంతుడా, శ్రేయోభిలాష? కాకపోతే నీ జీవితంతో సంబంధం లేని వ్యక్తి మాటలకు నీ ప్రశాంతతను ఎందుకు బలి చేస్తావు కదా. ఇక నెక్స్ట్ అంతిమ సందేశం, మరి అద్దం లాంటి మనసు. మరి అద్దం ముందు ఏ రూపాన్ని చూపించినా అది దేనిని పట్టుకుని వేలాడదు. మనసు కూడా పొగడ్తలను నిందలను అంటనివ్వకూడదు. మరి ఆకాశం వంటి ఆత్మస్థితి. మరి ఆకాశంపైకి రాళ్ళు విసిరితే ఆ రాళ్ళు ఆకాశాన్ని గాయపరచవు కదా, విసిరిన వారిపైనే పడతాయి. మరి నీ మనసును కూడా ఆకాశంలా విశాలంగా మార్చుకో. మరి అష్టావక్ర గీత ఆధారంగా ఏంటంటే ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలన్నీ కూడా మరి మహర్షి అష్టావక్రుడు మరియు జనక మహారాజుల మధ్య జరిగిన సంభాషణ అన్నమాట ఇదంతా కూడా. లిజినెస్ మరి విన్నారు కదా, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆచరిస్తే అందరికీ మంచిది. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి SMS చేశారు. నమస్తే విజయమ్మ.

ఉంటున్నారు. నమస్తే అండి. మరి నిన్న గాంధీ జయంతి సందర్భంగా మరి నివాళి తెలియజేస్తూ మరి మహాత్మా చిత్రం నుండి ఇందిరమ్మ ఇంటి పేరు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: కలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం.
1: లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నీ నడుమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటిపడిపోయాయో అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ అనేది చెడు దారి పట్టింది. మరి అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలోనూ పెద్దలుండేవారు. మరి ఆ పెద్దలు పిల్లలకి సమాజంలో చెడు నుండి దూరంగా బ్రతకడానికి కావలసిన నీతి నైతికత నేర్పించేవారు. మరి అప్పట్లో డబ్బు కొంచెం సమస్యగా ఉన్నా కూడా ఉన్నదంతా పంచుకుంటూ అందరూ కలిసి సంతోషంగా ఉండేవారు. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, అత్త, మామ, అక్క, బావ, మరదలు, తమ్ముడు, వదిన, అన్నయ్య, చెల్లి, బావగారు, మేనమామ, మేనత్త, మేనకోడలు, మేనల్లుడు అని ఓ బంధాల అల్లికలుండేవి. పిల్లలు తప్పు చేస్తే కుటుంబమే వారిని సారీ చెప్పేంతగా మారేంతగా తీసుకునేది. పిల్లలకు ప్రతి ఒక్కరిలోనూ భయం, భక్తి, ప్రేమ, అభిమానం ఉండేవి. కొత్తగా వచ్చే అల్లుడు కానీ కోడలు కానీ ఆ ఉమ్మడి కుటుంబంతో సరదాగా కలిసిపోయేవారు. అల్లుడికి తగిన మర్యాద, కోడలికి తగిన బాధ్యత, ఇలా ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉండేది. ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు బాధ్యతగా మెలగడం, ఆదరించడం, అదే కారణంగా ఆ కుటుంబ పరువు మర్యాదలతో వర్తిల్లేది. అలాంటి ఉమ్మడి కుటుంబాలు పెద్దల చేత నడిచే ఒక గొప్ప రథాల్లా ఉండేవి. ఇంటిని దేవాలయంలా చేస్తూ పెద్దలు ఆలయ శిఖరాల్లా వెలిగేవారు. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు. పెద్దలను భారంగా భావిస్తూ దూరం చేస్తూ వాళ్ళని ఒంటరిగా విడిచిపెడుతున్నారు. వాళ్ళకి ఏం లేదు, హాయిగా దేవతామూర్తుల్లా కాలం వెళదీస్తున్నారు. ఈనాడు స్వేచ్ఛగా బ్రతకాలని పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వచ్చిన జంటలు వాళ్ళు కట్టుకున్న ఇరుకు గదులే సుఖం అనుకుంటున్నారు. కానీ డబ్బు కోసం పరుగులు తీసే భర్త, బాధ్యతలు మరచిపోయిన భార్య, తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలు, బాగుపడితే ఓర్చుకోలేని అన్నదమ్ములు, దుమ్మెత్తిపోసే బంధువులు, ఇప్పుడు మంచి చెప్పేవారు లేరు, వినేవారు లేరు, భయం లేదు, భక్తి లేదు, ప్రేమ ఒక నాటకం, అభిమానం ఒక బూటకం, నవ్వుని నటిస్తూ బ్రతుకుతున్నారు. అవసరం లేని బంధాలను పట్టుకుని అవసరమైన బంధాలని విడిచి బందీలుగా బ్రతుకుతున్నారు. ప్రతిరోజు వార్తల్లో కొన్ని సంఘటనలు చూస్తే బాధగానే ఉంటుంది. మరి చాలా వరకు కుటుంబాలు రోడ్డున పడిపోవడానికి కారణం మంచి చెడు చెప్పే పెద్దలు మనతో లేకపోవడం. బలమైన ఉమ్మడి కుటుంబాలను వదిలేసి మనమే మన పునాదుల్ని బలహీనపరుచుకుంటున్నాం. ఉమ్మడి కుటుంబాలని తిరిగి స్వాగతిద్దాం, మన పెద్దల్ని గౌరవిద్దాం, తల్లిదండ్రుల్ని ప్రేమిద్దాం, మన పిల్లలకి సంస్కారం నేర్పుదాం, మనం మన సమాజానికి మంచిని పంచుదాం, ఒకటిగా జీవిద్దాం, ఆనందంగా బ్రతుకుదాం, బంధాలు బలంగా నిలుపుదాం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక్కడ నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా బాణముక్కల గ్రామం నుండి మరి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయమ్మ అంటున్నారు. నమస్తే అండి. ఒక మంచి మాట అంటున్నారు, మరి తల్లిదండ్రులు చేసిన పుణ్యం పిల్లలకి మంచి జీవితాన్ని ఇస్తుంది, మరి వాళ్ళు చేసిన పాపం మాత్రం కష్టాలను తెచ్చిపెడుతుంది. పిల్లలకి బంగారం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ బంగారు భవిష్యత్తు మాత్రం తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఇక అలానే మరి అబ్బాయి గారు చిత్రం నుండి అమ్మ అమ్మ మాయమ్మ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నీ నడపని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి శుక్రాచార్యుల వారు తెలుసు కదండి అందరికీ, మరి దేవతల గురువు బృహస్పతి అయితే రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారు కదా. మరి శుక్రాచార్యుల వారు అసురులకు గురువుగా ప్రసిద్ధి చెందినప్పటికీ కూడా మరి ఆయన బోధనల్లో ధర్మం, నీతి, రాజనీతి, సంపద వినియోగం, జ్ఞానం, క్షమ, ఆత్మనిగ్రహం వంటి మానవ జీవితానికి ఉపయోగపడే అనేక విలువలున్నాయి. మరి శుక్రనీతిలో ప్రతిఫలించే భావాలను సులభమైన తెలుగులో మనం తెలుసుకుందాం. మరి మొదటిది ఏంటంటే

జ్ఞానం. అంటే జ్ఞానం మనిషికి నిజమైన సంపద. ధనం పోవచ్చు, పదవి పోవచ్చు, కానీ నేర్చుకున్న జ్ఞానం మాత్రం మనిషిని జీవితాంతం నిలబెడుతుంది కదండి. అంటే మొట్టమొదటిది ఏంటంటే జ్ఞానం మరి మనిషికి నిజమైన సంపద అనమాట. అంటే ధనం అనేది వస్తుంది, పోతూ ఉంటుంది, కానీ మరి నేర్చుకున్న జ్ఞానం మనిషిని జీవితాంతం నిలబెడుతుంది. ఇక రెండవది కోపాన్ని జయించాలి. మరి కోపంలో తీసుకున్న నిర్ణయం మనకే నష్టం కలిగించవచ్చు. ఆలోచించి మాట్లాడటం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జ్ఞానానికి గుర్తనమాట. ఇక మూడవది సమయాన్ని వృధా చేయకపోవడం. మరి పోయిన కాలాన్ని తిరిగి పొందలేం, అందుకే ప్రతిరోజును ప్రయోజనకరమైన పనికి, జ్ఞానానికి, సేవకు ఉపయోగించాలి. ఇక తర్వాత నాలుగవది ధనాన్ని సంపాదించడమే కాదండి, సద్వినియోగం చేయడం కూడా నేర్చుకోవాలి. చాలామంది ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు, ఎంత వచ్చినా సరిపోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటారు కదా. మరి వచ్చింది వచ్చినట్లు గచ్చిపెట్టేస్తే ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి. కాబట్టి ధనాన్ని సంపాదించడమే కాదు, సద్వినియోగం చేయడం కూడా నేర్చుకోవాలి. మరి సంపద మనిషికి సౌకర్యాన్ని ఇవ్వాలి, అహంకారాన్ని కాదు. అవసరానికి ఉపయోగించి సాధ్యమైనంత వరకు ఇతరులకు కూడా సహాయం చెయ్యాలి. ఇక తర్వాత మంచి స్నేహితులను ఎంచుకోవాలి. మరి మన చుట్టూ ఉన్నవారి స్వభావం మన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. అందుకే నిజాయితీ గల వివేకవంతులైన వ్యక్తుల సాంగత్యం విలువైనది. ఇక తర్వాత మాటకు విలువ ఇవ్వాలి. మరి మాట ఒకసారి బయటకు వస్తే తిరిగి తీసుకోలేం, అంతే కదండి. ఒక మాట మన నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ తిరిగి లోపలికి తీసుకోగలమా? తీసుకోలేం కదా. అందుకే నిజం, మిత భాషణ, సందర్భోచితమైన మాట మనిషికి గౌరవాన్ని తెస్తాయి. ఇక తర్వాత శత్రువును కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరిని బలహీనులుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. వివేకంతో పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలి. ఇక తర్వాత రాజు ప్రజల సంక్షేమాన్ని ముందుగా చూడాలి. అధికారం అనేది వ్యక్తిగత గర్వానికి కాదు, ప్రజల రక్షణ, న్యాయం, సంక్షేమం కోసం ఉపయోగించాల్సిన బాధ్యత. ఇక తర్వాత మరి కష్టకాలంలో ధైర్యాన్ని కోల్పోకూడదు. జీవితంలో సుఖదుఖాలు సహజం, మరి కష్టాలను చూసి వెనక్కి తగ్గకుండా వివేకంతో మార్గాన్ని వెతకటం మనిషి యొక్క గొప్పతనం. ఇక తర్వాత ఇంద్రియాలపై నియంత్రణ అనేది అవసరం. మరి అతి కోరికలు మనిషిని బంధిస్తాయి. కోరికలకు మనమే యజమానులుగా ఉండాలి, అంతేకాని కోరికలకు బానిసలుగా మారకూడదు. అంటే శుక్రాచార్యుల వారి యొక్క బోధనల యొక్క సారాంశం ఏంటంటే, జ్ఞానాన్ని సంపాదించు, కోపాన్ని జయించు, మాటను అదుపులో ఉంచు, సమయాన్ని గౌరవించు, ధనాన్ని సద్వినియోగం చేయి, మంచి వారిని ఆశ్రయించు, కష్టాల్లో ధైర్యంగా నిలబడు, అధికారాన్ని ధర్మంతో ఉపయోగించు. మరి ఇదే శుక్రాచార్యుల వారి యొక్క నీతి బోధనల్లో మనిషి జీవితానికి కనిపించే గొప్ప సందేశం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి చక్కటి విషయాలు అయితే తెలుసుకుంటున్నాం కదా. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి అక్టోబర్ 2 అనగా నిన్న మరి మహాత్మా గాంధీ గారి జయంతి, అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, అలానే అంతర్జాతీయ అహింసా దినోత్సవం జరుపుకోవడం జరిగింది అని చెప్పి అంటున్నారు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని, చిన్ని చిన్ని గ్రామాలే పెద్ద పెద్ద దేశాలకు పట్టుకొమ్మల్లాంటివని, ఒక చుక్క కలిస్తేనే అది ప్రవాహంగా మారుతుందని, శుభ్రత, స్వచ్ఛత అనేవి మన ఇంటి నుండి, మన పరిసరాల నుండి ప్రారంభం కావాలని, ఆయన చేసేటటువంటి సత్యాగ్రహాలకు, శాంతియుత చర్చలకు బ్రిటిష్ గవర్నమెంట్ వారు స్పందించడం లేదని, సాయుధ సంగ్రామం ద్వారానే స్వరాజ్యం సాధించుకోగలుగుతామని అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఉద్రేక పరులు, ఉత్సాహవంతులు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపడం వల్ల స్వాతంత్రం సిద్ధించడం కల్లా అంటూ, ఈ రోజుల్లో కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా ఉండాలని, కొడతానంటే కొట్టి చూపించే విధంగా ఉండాలి పితాజీ అంటూ ఎన్నోసార్లు అన్నా ఎంతగానో చెప్పినా తొందరపడద్దు. అలా ప్రవర్తిస్తే మన వద్దకు వ్యాపారి నిమిత్తమై వచ్చి మన దేశాన్నే దోచుకున్న వారికి మనకి తేడా ఏముంటుంది అంటూ వాళ్ళకెంతగానో నచ్చజెప్పి వాళ్లను ఆపి ఆయన ఆయుధాలైన సత్యం, ధర్మం, త్యాగం, శాంతి, అహింస వంటి ద్వారానే సత్యమేవ జయతే అంటూ స్వాతంత్ర్యం సిద్ధించడంలో జయాన్ని అందుకున్నా అందించినా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపజేసిన అమృతమూర్తి

నిత్య సత్యాన్వేషి, జాతిపిత గాంధీజీ. అందుకే ఆయన్ను విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొదటిసారిగా గాంధీ గారిని మహాత్మా అని పిలవడం జరిగింది అంటున్నారు. అలాంటి గాంధీ గారు 1869 అక్టోబర్ 2 గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ జిల్లాలో పోరుబందర్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది అంటున్నారు. కావున వారికి అలానే 1904 అక్టోబర్ 2 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పండిత్ దీన్ దయాళ్ చటోపాధ్యాయ నగర్లో జన్మించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా అసలు శిశులైన నిరాడంబరమైన జీవితం అంటే ఏమిటో తెలియజేసిన మన భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగాను, రైల్వే శాఖ మంత్రిగాను సేవలందించడం జరిగింది అంటున్నారు. మరి వారి జీవితంలో ఒక వంతు మాత్రమే తమ కుటుంబానికి కేటాయించి మిగతా 3 వంతుల సొమ్మును సేవా కార్యక్రమాలకు ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి కేటాయించి దేశభక్తిని చాటుకున్న మహోన్నత వ్యక్తి మన ఎల్బి శాస్త్రి గారు అంటున్నారు. మరి నిన్న మన సరదాగా కాసేపు కార్యక్రమం లేనందువల్ల ఒకరోజు ఆలస్యంగా మరి మహోన్నత వ్యక్తులైన ఆ మహానుభావుల ఇద్దరి జయంతికి నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే ఈ సందర్భంగా మరి వారిద్దరికీ నివాళిగా నేను నా దేశం ఈ చిత్రం నుండి బాలుగారు సుశీల గారు బృందం ఆలపించినటువంటి సత్యం గారి సంగీత సారథ్యంలో అంకిశ్రీ గారి సాహిత్యం నేను నా దేశం స్వతంత్ర భారతదేశం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే మరి భగవద్గీతలో అష్టావక్ర గీత కోసం చాలా చక్కని వివరాలు తెలియజేశారు అని చెప్పి అంటున్నారు. మన ధర్మం ప్రకారం, మన బాధ్యత ప్రకారం మన పని మనం చేసుకోవాలి. వారిలో ఉన్నటువంటి అసూయ, ద్వేషం అనేవి బయట పెట్టుకునేవారు అలానే అంటారు అని వదిలేయాలి. ఒకవేళ వాళ్ళున్న మాటల్లో నిజమేమైనా ఉందా, నాలో కానీ నా మాటల్లో కానీ దోషాలు ఏమైనా ఉన్నాయా అని ఆత్మవిమర్శ చేసుకుని వాటిని మనం సరిదిద్దుకోవడమే కాకుండా నీలో దోషాలను సద్విమర్శ చేసినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియచేసుకోవాలి. అలా కాకుండా ఉట్టి పుణ్యాన అన్నచో అది వారి విజ్ఞతకే వదిలేసి మనం మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని చాలా చక్కగా తెలియజేశారు అంటున్నారు. అలానే ఉమ్మడి కుటుంబాల కోసం మీరు వివరించిన విధానం చాలా బాగుంది అంటున్నారు. అనుబంధం ఆత్మీయులతో ఆయా కుటుంబాలు దేవాలయాల వలె ఉండేవని చాలా చక్కగా వివరించారు, మీకు అభినందనలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినే సంగతి అండి. ఇక ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరు నుండి పాలెంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి 4 ఏళ్ళు నేలలోనే ఉండి ఏమీ జరగనట్లే కనిపించే విత్తనం మాత్రమే 5వ ఏట ఒక్కసారిగా ఆకాశాన్ని అందుకుని వెదురవుతుంది. మనిషి జీవితం కూడా అంతే. బయటికి కనిపించని ప్రతి నిరీక్షణ లోపల ఒక ఎదుగుదలను పెంచుతూనే ఉంటుంది. ఎదగడం అంటే ఎత్తుకు వెళ్లడం కాదు, తనలోని తనను తెలుసుకోవడం. మరొకప్పుడు ఇల్లు కూడా ఒక వెదురులానే ఉండేది. తాతయ్య నీడలు తండ్రి, తండ్రి నీడలు కొడుకు, అమ్మమ్మ ఒడిలు మనవడు, ఆనందం అందరిది, బాధ అందరిది. కాలం మారింది, ఇళ్లు పెద్దవయ్యాయి, గదులు పెరిగాయి, అలానే మనసుల మధ్య దూరాలు పెరిగాయి. మరి అలానే అష్టావక్రుడు చెబుతున్న జ్ఞానం, వెదురు చెబుతున్న సహనం, ఉమ్మడి కుటుంబం నేర్పిన అనుబంధం, మరి ఈ మూడు కలిపి చెప్పే సత్యం ఒకటే. నీ ఎదుగుదల నీదే కావచ్చు, కానీ నీ బలం మాత్రం నీ కుటుంబమే. చెట్టు వేర్లలోని బలం కూడా అదే చెబుతుంది అని చెప్పి అంటున్నారు. మరి అద్భుతంగా ఉందండి ఈనాటి ప్రోగ్రాము అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే త్రిమతుల గుప్తా గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి రాక్షసుల గురువైన

శుక్రాచార్యుల వారి కోసం మీరు తెలియపరిచిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరి ఇంత సద్గుణాలు ఉన్న ఆయన రాక్షస గురువు ఎలా అయ్యారా అనిపిస్తోంది అని చెప్పేసి అంటున్నారు. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి రాక్షస గురు శుక్రాచార్యుల నీతి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే గోవింద గోవింద మూవీ నుంచి ఒక చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే చౌటప్పల్ నుండి మరి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భద్రాచలం మూవీ నుంచి ఒక చక్కని పాటను అయితే మా కోసం ప్లే చేయండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నా. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో స్వజని కథ వింటారు. హాయ్ మోహన్, లోపలికి రండి. బాగున్నారా? హాయ్ విద్య, మీ ఆఫీస్ పని ఎలా ఉంది? రండి. బయటికి వెళ్ళాడా? లేదు లేదు, వంటింట్లో మిర్చి బజ్జీలు చేస్తున్నాడు. వర్షం పడుతోంది కదా, నాకిష్టమని ఆ పని పెట్టుకున్నాడు. రవి, మోహన్ వచ్చారు. హాయ్ మోహన్. ఒక్క నిమిషం, మిర్చి బజ్జీలు నీకు కూడా వచ్చేస్తాయండు. బజ్జీలు బాగున్నాయి రవి, చాట్ బండర్ వాళ్ళు కూడా నీ ముందు బలాదురే కదు మోహన్. అబ్బా, నువ్వు గొడవ చేయకు విద్య. ఏంటి మోహన్, కారం ఎక్కువైందా ఏంటి? మాట్లాడకుండా తలడిస్తున్నావు. ఏమో రవి, ఆయన వచ్చినప్పటి నుంచి డల్గానే ఉన్నారు. అవునా? ఏమైంది?

0: మోహన్, ఎందుకలా ఉన్నావు? ఏదైనా సమస్య? నేను వెళ్ళి టీ తీసుకొస్తాను, నువ్వు మోహన్తో మాట్లాడుతూ ఉండు. ఇప్పుడు టీ వద్దులే, నా మూడ్ ఏం బాగలేదు.
1: ఏమింది, ఎందుకలా ఉన్నావు?
0: ఐ హ్యావ్ ఏ బ్యాడ్ న్యూస్ రవి. ఇది నాకే కాదు, నీకు కూడా చెడ్డవార్తే. సాయంకాలం ఆఫీస్ నుంచి నువ్వు వెళ్ళిపోయాక మేనేజర్ వాల్టర్ నన్ను పిలిచాడు. రేపు మన కంపెనీలో 2వ రౌండ్ లేఆఫ్ ఉందట. ఫైనల్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది. అందులో మన ఇద్దరి పేర్లు ఉన్నాయి. రేపటి నుంచి 2 వారాలు నోటీస్ ఇస్తున్నారు. ఇది తెలిసినప్పటి నుంచి మనసేం బాగోలేదు.
1: నిజమేనా లేక ప్రాక్టికల్ జోకా?
0: ఇలాంటి విషయాల్లో జోకులు ఎందుకు వేస్తాను? 2 వారాల తర్వాత ఉద్యోగం ఉండదన్నది జోకు వేసే విషయం కాదు కదా. అసలే మార్కెట్ గడ్డుగా ఉంది. ఎంతోమందికి నెలల తరబడి ప్రయత్నించినా ఉద్యోగాలు దొరకటం లేదు. చాలా ఘోరం మోహన్. మరీ 2 వారాల నోటీసా? ఏం చెయ్యాలిప్పుడు? ఇంకో జాబ్ మళ్ళీ ఎప్పటికి దొరికేను? ఇక్కడ దొరుకుతుందో ఇంకో చోటు దొరుకుతుందో మేమిద్దరం విడివిడిగా ఉండాల్సి వస్తుందేమో. అప్పటి వరకు జీతం లేకుండా ఎలా?
1: మీరిద్దరూ దిగులు పడకుండా ఏం చెయ్యాలో ఆలోచించండి. మీ కంపెనీ వాళ్ళు సెవరెన్స్ ప్యాకేజ్ అంటూ కొంత జీతం ఏమైనా ఇస్తున్నారా? ఇంకా ఎంతమందిని తీసేస్తున్నారు?
0: 2 వారాల తర్వాత ప్రాజెక్టులు పూర్తవ్వకపోతే మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలుంటాయా కొంతమందికైనా?
1: లేదు విద్య, అలాంటి అవకాశాలేం లేవు.
0: అయినా రవి, నీ సిచ్యుయేషన్ కాస్తంత మెరుగే. కనీసం విద్యకైనా జాబ్ ఉంది. మన జాబులతో పోలిస్తే స్టేబుల్ కూడా. మెయింటెనెన్స్ వరకు ప్రాబ్లం ఉండదు. నా వైఫ్ జాబ్ చేయదు, పైగా మాకో పిల్లాడు. రోజులెలా గడుస్తాయో అర్థం కావటం లేదు.
1: అదే కరెక్టే అనుకో, అయినా జాబ్ లేకుండా ఉండాలంటే కష్టమే కదా.
0: పైగా మార్కెట్ విషయం చూస్తూనే ఉన్నాం. డబ్బు విషయం పక్కన పెట్టినా కెరియర్లో గ్యాప్ రావడం భరించలేను. ఇప్పటికే ఆ మధ్య నెల గ్యాప్ వచ్చింది కూడా.
1: అంత టెన్షన్ పడుకు రవి, కాస్తంత రిలాక్స్.
0: విద్యకి ప్రమోషన్ వచ్చిందని మురిసిపోయి 1 రోజులు కూడా కాలేదు.
1: సర్లే, ఏం చేస్తాం?
0: నువ్వన్నట్లు విద్యకి జాబ్ ఉంది కాబట్టి ప్రస్తుతం మెయింటెనెన్స్కి ప్రాబ్లం లేదనుకో. ఉద్యోగ ప్రయత్నాలు మొదలెడదాం.
1: ఓకే రవి, గుడ్ నైట్, బాయ్.
0: ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో ఇదెక్కడి సమస్యో. అసలే మార్కెట్ పరిస్థితులు అంత బాగాలేవు. జీవితంలో సెటిల్మెంట్ ఎప్పటికొస్తుందో అర్థం కావటం లేదు. ఫ్యామిలీతో స్థిరపడదామనుకుంటున్నప్పుడే ఈ కష్టాలన్నీ. పేరెంట్స్ని కూడా తీసుకొద్దామనుకుంటున్నాం.
1: ఇంకేం తీసుకొస్తాం?
0: పెద్ద కంపెనీలన్నీ వదులుకుని ఈ కంపెనీని పట్టుకుని తప్పు పని చేశాను. నాకన్నా తెలివి తక్కువ వాళ్ళంతా మంచి కంపెనీలో ఉన్నారు. నాకే ఈ కష్టాలన్నీ. జీవితం అంటేనే రోతగా అనిపిస్తోంది.
1: ఎందుకలా వర్రీ అవుతావు రవి?
0: సమస్య వచ్చిందని బెంబేలు పడకుండా ఏం చెయ్యాలో ఆలోచిస్తే బాగుంటుంది. కూర్చుని బాధపడుతూ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా.
1: అసలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ సమస్య మనల్ని అంతగా ఎఫెక్ట్ చేయదు. నీకు కెరియర్లో గ్యాప్ వస్తుంది,
0: నిజమే. కానీ మనకి ఇల్లు గడవకుండా ఉండే పరిస్థితి లేదు. నా ఉద్యోగం ఉంది కదా,
1: ఇండియాలో బాధ్యతలున్నాయి, ప్రతీ నెల డబ్బు పంపాలి అన్న అప్లికేషన్స్ కూడా లేవు. కాస్తంత కూల్గా కూర్చుని ఉద్యోగం కోసం స్ట్రాటజీ ఆలోచిస్తే బాగుంటుంది.
0: అలా కాకుండా తీరి కూర్చుని నాకింత కష్టం వచ్చింది, అంత ప్రాబ్లం వచ్చింది, జీవితం రోతగా ఉంది అని అనుకుంటూ ఉంటే ఏం లాభం?
1: నీ మూడ్ పాడవడం, నా మూడ్ పాడవడం, మరింత గందరగోళం కావడం తప్ప.
0: నీకేం, నువ్వు బాగానే చెప్తావు. నువ్వు ఈ సిచ్యుయేషన్లో ఉంటే తెలుస్తుంది. ఒక సమస్యకి పరిష్కారం ఆలోచించాలంటే ఆ సిచ్యుయేషన్లోనే ఉండక్కర్లేదు. అయినా ఇదేమంత ప్రాబ్లమని?
1: ఉద్యోగం పోతే మళ్ళీ వెతుక్కోవడమే కదా.
0: అంటే ఉద్యోగం వెతుక్కోవడం ఈజీ అనుకుంటున్నావా?
1: నీకేం, మొన్నే ప్రమోషన్ వచ్చింది.
0: నీలా స్టేబుల్ జాబ్ ఉంటే నేను అలాగే మాట్లాడతాను.
1: అసలు నీకు ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థం కావట్లేదు.
0: అన్ని విషయాలు తేలిగ్గానే తీసుకుంటావు.
1: అవును రవి, ఈ విషయాలన్నీ ఇంతగా సీరియస్గా తీసుకోవడం అనవసరం. నా దృష్టిలో
0: నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు వేరే ఉంటాయి. మనం ఏ రకంగానూ ఏమీ చేయలేని ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఇంత బాధపడాలి. ప్రాణాపాయ స్థితి అన్నది తప్ప ఏదైనా నా దృష్టిలో అంత పెద్ద ప్రాబ్లం కాదు. అలాంటి విషయాల్లో నేనేమీ చేయలేను కాబట్టి వాటిని నేను సీరియస్గా తీసుకుంటాను. మిగతా వాటిని తేలిగ్గానే తీసుకుంటాను, ఎందుకంటే వాటికి ప్రత్యామ్నాయాలుంటాయి. అవి అసంభవాలేమీ కావు.
1: జాబ్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు కాకపోతే నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది. కానీ రాకుండా పోదు కదా. మిగిలినవన్నీ

అయితే అప్పుడే అనుకునేవాణ్ణి, నిన్ను ప్రమోషన్ తెచ్చుకోమని ఇంకా చదువుకోమని ఎంకరేజ్ చేసిందెవరో మర్చిపోయావేమో. పాపం, నువ్వు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నావు రవి. నేను నీకు చెప్తున్నది ఒకటి, నువ్వు అర్థం చేసుకుంటున్నది ఇంకొకటి. అనవసరంగా నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టుకు. చిన్న సమస్య వచ్చింది, మనం సాల్వ్ చేసుకోవాలి. అంతకన్నా ఇక్కడ ఏం లేదు, కాస్తంత ప్లానింగ్తో చేయాలి అంతే. అస్తమాను ప్లానింగు ప్లానింగు అంటావు, నేనంత తెలివి తక్కువ వాడేలా కనిపిస్తున్నానా? అసలే ఉద్యోగం పోయి నేను బాధపడుతుంటే. నీ బోధనలొకటి, అవతల మనిషిని అర్థం చేసుకోవడం నీకెప్పుడూ తెలీదు. నీ ధోరణిలో నువ్వు మాట్లాడుకుంటూ పోతావు, నా ప్రాబ్లంతో నన్ను వదిలే ప్లీజ్. రవి చాలు, ఒక్కసారి చెప్పావు చాలు, నన్ను తక్కువ చేయడం కోసం మళ్లీ మళ్లీ చెప్పక్కర్లేదు. నీ లిమిట్స్లో నువ్వుండు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే వరి అవుతాను. ఎదుటి వాళ్లను అర్థం చేసుకుని ప్రవర్తించడం నేర్చుకో. ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం చేతకాదు, కాని అన్నీ తెలుసన్న అహంభావం ఒకటి, ఏం చూసుకునో అంత గర్వం. ఛీ, గుడ్ మార్నింగ్ విద్యా, హౌ వాజ్ యువర్ వీకెండ్? గుడ్ మార్నింగ్ జేమ్స్, నాట్ బ్యాడ్, హౌ వాజ్ యువర్స్? నాకు మాత్రం ఏం బాగోలేదు. వీకెండ్ నాకు లిండాకి గొడవైంది, దానికి తోడు ఇప్పుడు ఆఫీస్లో ఈ స్టేటస్ మీటింగ్ ఒకటి. అవునా, గొడవెందుకు జరిగిందన్నది పక్కన పెడతాం గాని, ఏదన్నా గొడవ జరిగినప్పుడు నువ్వు లిండా మీద అరుస్తావా? ఆ, అరుస్తాను ఒకసారి. నువ్వలా అరిచినప్పుడు లిండా రియాక్షన్ ఏంటి? ఒక్కోసారి తను కూడా అరుస్తుంది, అప్పుడు నేను మౌనంగా ఉంటాను. మాకివి మామూలే, ఇద్దరూ అలా ఒకరి మీద ఒకరు అరుచుకుంటారా? ఇద్దరం ఒకేసారి అరవం, ఒకరికొకరు క్లోజ్ కాబట్టి బయట వాళ్ళలా మర్యాదలు ఫీల్ అవ్వకుండా చిరాకేసినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటాం. తర్వాత సారీలు రాజీలు ఉంటాయనుకో. అవునా, సరే మీటింగ్ టైం అవుతుంది, వెళ్దామా? ఏంటి విద్యా, నా మీద ఇంకా కోపం పోలేదా? రెండు రోజుల నుంచి కనీసం నవ్వను కూడా నవ్వలేదు. అరే, ఏదో ఆవేశంలో అలా అన్నానే కానీ నేను హర్ట్ చేయాలని కాదు. అంతగా నిన్ను బాధించేంత చెడ్డమాటలేనా అన్నానా? ఏ, మనిషి అన్నాక ఎప్పుడైనా ఆమాత్రం కోపం రాదా? ఆ మాటలకి నువ్వింత బాధపడటం ఏం బాగోలేదు. ఎప్పుడూ నవ్వుతూ తిళ్ళుతూ ఉండే నువ్వు ఇంత ఉదాసీనంగా ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. నిన్ను అవమానించాలని దురుద్దేశం నాకెంతమాత్రం లేదు. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అప్పటి పరిస్థితి నీకు తెలుసు కదా. అప్పటి పరిస్థితా అంటే ఉద్యోగం పోయిందని తెలిసిన పరిస్థితా? మరి అదే స్థితి మోహన్ ఉన్నప్పుడు కూడా ఉంది కదా. అతను కూడా టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా ఉండి ప్రయత్నించమనే కదా చెప్పింది. మరి అతని మీద ఎందుకు లారవలేదు? అతను నువ్వు ఒకటెలా అవుతారు? నీతో ఉన్నట్టుగా మోహన్తో ఎలా ఉంటాను? అంటే అతనంటే బయటవాడు, ఇంట్లో వాళ్ళతో ఉన్నట్టు బయట వాళ్ళతో ఎలా ఉంటాం? వాళ్ళ దగ్గరైతే మన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళనైతే ఏమైనా అనొచ్చు, ఎంతైనా అవమానించవచ్చు, అంతేనా? నా ఉద్దేశం అవమానించడం కాదు, మనకి దగ్గరైన వాళ్ళనే కదా చనువుగా విసుక్కునేది. లేకపోతే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి తేడా ఏముంటుంది? అవును, బయట వాళ్ళకిచ్చేంత కనీస మర్యాద కూడా మన ఆత్మీయులకివ్వక్కర్లేదు. బయట వాళ్ళైతే మనమేమన్నా పడరు, ఎదురు తిరిగి అంటారు, మరీ శృతిమించదే, జీవితంలో మళ్ళీ ముఖం చూడరు. కాని ఇంట్లో వాళ్లతో రిస్క్ ఉండదు కదా. ఏ ఆవేశము కంట్రోల్ చేసుకోకుండా, ఏ ఆలోచన లేకుండా ఎన్ని మాటలైనా మహా అయితే రెండు రోజులు మూడు రోజులు మాట్లాడకుండా ఉంటారు, కోపం చూపిస్తారు, బాధపడతారు. ఇంకేం చేయలేరు కదా, మళ్ళీ బతిమనట్టాలు, రాజీ పట్టాలు, బండి గతుకుల్లోంచి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అంతకన్నా ఏమీ జరగదులే అని నీ ధైర్యం. అందరికన్నా ఎంతో ఎక్కువ ప్రాణపదమని భావించే నీ భార్యని అందరికన్నా ఎక్కువ అవమానించడానికి సిద్ధపడతావన్నమాట. అదేంటి విజయ అలా అంటావు, నువ్వంటే నాకెంత ప్రాణమో నీకు తెలీదా? అవును, ప్రాణం కాబట్టి ఎంతైనా అవమానించవచ్చు. ప్రాణం కాబట్టి మా సీడు మామయ్య కూడా బయట వాళ్ళందరి దగ్గర ఉండేంత సహనంగా ఓపిగ్గా మీ ఎత్త దగ్గర ఉండక్కర్లేదు. సహజంగా నాకెలా ఉండాలనిపిస్తే అలా, ఏ కంట్రోలు లేకుండా ఉండగలిగేది నా జానకితోనే అనంటాడు. దానికి మా జానకత్త మురిసిపోతూ ఉంటుంది, కానీ నేనలా ఆత్మగౌరవం లేకుండా ఉండలేను. ఇప్పుడు నేనేదో నలుగురిలో నీ పరువు తీయాలనో అగౌరవపరచాలనో ప్రయత్నించలేదు కదా. ఎవరి ముందో కూడా నిన్ను నేనేమీ అనలేదు కదా. నా ఆత్మగౌరవం దెబ్బతినడం అన్నది నన్ను ఎవరి ముందో ఏదో అనడం,
అలకపోవడం మీద ఆధారపడి

0: ఉండదు. నన్ను అనకూడని మాటలు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడన్నా అది నన్ను హర్ట్ చేస్తుంది. నీకేమన్నా నన్ను అనాలనిపిస్తే అందరి ముందు కాదు, మనిద్దరమే ఉన్నప్పుడను అనే తత్వం కాదు నాది. మనిద్దరం ఎక్కడున్నా పరస్పరం గౌరవించుకోవాలి. మా కొలీగ్ జేమ్స్ చెప్పాడు, ఒక్కోసారి ఈయన, ఒక్కోసారి వాళ్ళ ఆవిడ, ఎవరికి చిరాగ్గా ఉంటే వాళ్ళు ఇంకొకళ్ళ మీద అరుస్తారట. అత్యంత ఆత్మీయులు కదా, ఆ మాత్రం అరుచుకోవడానికి కూడా పనికిరాకపోతేలా. అలా చక్కగా వంతులేసుకుంటూ ఒక పద్ధతిలో ఎవరికి కోపం వస్తే వాళ్ళు ఇంకొకరి మీద అరుస్తూ మమతల పదరిల్లు ఏర్పరచుకుంటారు. ఇది అత్యంత ఆత్మీయులకి మనం ఇచ్చే విలువ, వాళ్ల పట్ల మనం ప్రవర్తించే తీరు. నువ్వు నన్నేదో మాటలని బాధ పెట్టావన్నదే కాదు, అవి నన్ను బాధిస్తాయని కనీస ఆలోచన కూడా నీకు రాలేదు. ఒకవేళ వచ్చినా నువ్వు నన్ను ఆ మాటలనడానికి వెనకాడలేదు. అంటే నీకు దయ కలిగినప్పుడు విపరీతంగా అభిమానిస్తావు, చిరాకు కలిగినప్పుడు అవమానిస్తావు. ఏ క్షణంలో ఏదొస్తుందో తెలియక ఏదొస్తే దాన్ని తీసుకుంటూ తరువాత వచ్చే దానికోసం ఎదురుచూస్తూ ఉండాలన్నమాట నేను. ఆ విధంగా బతకడం నా వల్ల కాదు. కొన్నాళ్ల తర్వాత, రవి, లైబ్రరీకి రిటర్న్ చేయాల్సిన పుస్తకాలు ఇక్కడ పెడుతున్నాను, నువ్వు చేస్తున్న పని అవగాని కాస్తంతా ఈ సంగతి చూడు. ఈసారి టాల్స్టాయ్ కథల పుస్తకం వచ్చిందేమో, తీసుకురానా? తప్పకుండా తీసుకురా. విద్య, ఒక విషయం, నిన్న సాయంత్రం నుంచి నువ్వు చెప్పిన విషయాలే ఆలోచిస్తున్నాను. నాకు తెలిసిందల్లా అత్యంత ఆత్మీయులు కాబట్టి ఒకరి పట్ల ఒకరు మెహర్బానీలు చూపించకుండా, మొహమాటాలు లేకుండా విసుగులు ప్రకటించుకోవడం, అలకలు, భోజనాలు బానేయడాలు, బతిమాలడాలు, ఒప్పుకోళ్ళు ఇవి కాకుండా నీలా విడమర్చి చెప్పడం, ఇలా రాజీ పడకుండా ఖచ్చితంగా ఉండటం నేను చూడలేదు. అందుకే ఇదంతా నాకు కొత్తగా ఉంది. ఈ విషయాలు సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి నాకు కొంత టైం పట్టచ్చు, కానీ నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. లోపాలు సవరించుకుని నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. ప్లీజ్. శ్రోతలు, ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో స్వజనే కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, MDS, చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత, MDS, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG, గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ PDM స్వరూప్, MD, జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన, యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్, MD, పీడియాట్రిక్స్,
4: డాక్టర్ S పూర్ణచంద్, MD, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ P ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, MBBS, DNB, MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి, MBBS, MS, MCH సర్జికల్ ఆంకాలజీ, FI, MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. గాంధీ చూపిన మార్గాలు అనుసరణీయమని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జేసీ KR కల్పశ్రీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గొల్లల కోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు DSP డి విశ్వనాథ్, ఆర్మ్డ్ DSP సత్యనారాయణ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరానికి నగరపాలక సంస్థ హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ పట్టణాన్ని ఆనుకుని ఉన్న కీలక గ్రామాల విలీనంతో వార్డులతో పాటు జనాభా సంఖ్య కూడా పెరగనుండటంతో నగరపాలక సంస్థ హోదాతో ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో స్థానిక నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. భీమవరం పట్టణ

పరిధిలో 39 వార్డులు ఉండగా పరిసర గ్రామాలైన తాడేరు, రాయిలం, చిన్న అమిరం, కొవ్వాడ, అన్నవరం గ్రామాలను విలీనం చేస్తూ 2019లో రాజపత్రం విడుదలైంది. జనాభా సంఖ్య కూడా 2 లక్షలు దాటడంతో నగరపాలక సంస్థ వర్గోన్నతి కోసం అప్పట్లోనే ప్రతిపాదనలు పంపారు. ఈ 4 పంచాయతీలను పట్టణ పరిధిలో వార్డులుగా చూపారు. ఆకివీడు పట్టణ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు శుక్రవారం శ్రీకారం చేశారు. తొలుత 1,15,00,000 రూపాయలతో నిర్మించనున్న మళ్లింపు రహదారి, 3 కోట్లతో చేపట్టిన ఆకివీడు నగర పంచాయతీ కార్యాలయ భవనానికి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఐభీవరం గ్రామంలో 10 లక్షల విలువైన సీసీ రోడ్, కుప్పనపూడి పరిధి తాళ్లకూడు ప్రాంతంలో 40 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారులకు శంకుస్థాపనలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ అనుసరించిన శాంతి మార్గం ఆదర్శనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తాలూకాఫీస్ కూడల్లో పురపాలక కార్యాలయం వద్ద ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పురపాలక సంఘ కమిషనర్ రామచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో మహాత్మాగాంధీ చెరగనిముద్ర వేశారని, అహింసా మార్గంలో స్వాతంత్ర్యాన్ని సాధించారని 3 అదనపు జిల్లా జడ్జ్, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్గా పూర్తి అదనపు బాధ్యతలు వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బి లక్ష్మీనారాయణ అన్నారు. భీమవరంలోని ప్రత్యేక ఉప కారాగారంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముద్దాయిలకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని జేసీ కేఆర్ కల్పశ్రీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పురస్కారాలు 2026 ప్రధానోత్సవాన్ని భీమవరంలోని త్యాగరాజ భవనంలో శుక్రవారం నిర్వహించారు. తొలుత ఆమె మాట్లాడుతూ గాంధీ తత్వం ఎంతో గొప్పదని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల సహకారంతో ఏదైనా సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తారని, వారి సేవలను గుర్తించి సత్కరించడం మన బాధ్యత అని అన్నారు. అనంతరం స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన 69 మందికి పురస్కారాలు అందించి సత్కరించారు. నర్సాపురం నియోజకవర్గంలో 26 మినీ గురుకులం షెడ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ తెలిపారు. వివీజీ రామ్ పథకంలో ప్రభుత్వం 5,20,00,000 రూపాయలు కేటాయించిందని అన్నారు. ఈ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాయకర్ శంకుస్థాపన చేస్తారని అన్నారు. నర్సాపురంలో 12, మొగల్తూర్లో 14 షెడ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు శుక్రవారం ఆక్వీడ్ చేరుకున్నాయి. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలకు మొదటి విడత 80 బాక్సులు రావడంతో జడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదిలో అధికారులు భద్రపరిచారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముందస్తుగా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అత్తిలి మండలంలో జ్వరాల బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాతావరణ మార్పులతో సాధారణ జలుబు, దగ్గు, జ్వరంతో ప్రారంభమై తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా జ్వరాల బారిన పడుతూ ఉన్నారు. సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జ్వరాలు ప్రబలుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. దోమలు, ఈగల నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా గుమ్మంపాడు, బల్లిపాడు, ఆరవల్లి, కొమ్మర, మంచిలి, కేఎస్ గట్టు గ్రామాల్లో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంటూ ఉన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ జలాల నాణ్యతపై ప్రభుత్వం ఇప్పటి నుంచే దృష్టి సారించింది. లక్షలాది మంది భక్తుల పుష్కర ఘాట్లలో పుణ్య స్నానాలు ఆచరించనున్న నేపథ్యంలో నీరు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వశిష్ఠ గోదావరి వెంబడి గుర్తించిన 30 పుష్కర స్నాన ఘాట్లలో నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి నమూనాలు సేకరించి నీటి నాణ్యతను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఘాట్లలోనూ నీటి నమూనాలను సేకరించారు. ఇన్నటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ఒరే, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళ్తుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి పిచ్చవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: చెవి పూట, ముక్కుది బుడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: te le disais, je ne crois pas.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, pain, fissure, kidney rallu, strigalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: హలో భీమవరం ఫ్యాషన్ లవర్స్, ఆర్ యూ రెడీ? మీ టాలెంట్ ని ప్రపంచానికి చూపించే గోల్డెన్ ఛాన్స్ రాధాస్ ఫ్యాషన్స్ వారి గ్రాండ్ ఫ్యాషన్ షో కాంపిటీషన్ క్రౌన్ ఆఫ్ భీమవరం అక్టోబర్ 4 నిర్మలా గార్డెన్స్ లో జరగబోతుంది. కిడ్ టీనేజర్స్, మిస్ అండ్ మిసెస్ కేటగిరీలో పాల్గొనే అవకాశం. పార్టిసిపేషన్ ఫీజ్ కేవలం 2,000 మాత్రమే. ఫ్రీ ర్యాంప్ వాక్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ మేకప్ అండ్ రాయల్ ఈవినింగ్ డిన్నర్ ఫర్ ఎవ్రీ పార్టిసిపెంట్. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ తో పాటుగా సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా. Don't miss the chance. For registration and more details, contact 9849-220-223. Be a part of Radha's biggest fashion celebrations.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్

నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

FM 90.4. హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకోబోతున్నామండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అది 1970 దక్షిణ కొరియాలోని ఓ కుటుంబం. మద్యానికి అలవాటు పడిన భర్త నుంచి దూరంగా తీసుకెళ్లి కూతురైన యున్సూక్ ను బాగా పెంచాలని నిర్ణయించుకుంటుంది ఆ తల్లి. అదే సమయంలో తన సవతి కూతురైన పాక్నామ్ షిన్ ను భర్త దగ్గరే వదిలేసి వెళ్తుందట. అయితే ఆయన 2 ఏళ్లకు రైలు ప్రమాదంలో చనిపోవడంతో అప్పటికి నామ్షిన్ కు 5 ఏళ్లుంటాయట. దాంతో ఆ పాపను అనాథాశ్రమంలో చేరుస్తారు అక్కడి వాళ్ళు. తనకు 9 ఏళ్లు వచ్చేపాటికి అమెరికాకు చెందిన దంపతులు దత్తత తీసుకుంటారు ఆవిడను. మరి తన పేరుని హోలీ హోయల్ ఓబ్రియన్ గా మారుస్తారు. మరోవైపు అమ్మ తీసుకెళ్లిన ఆ పాప యున్ కూడా తల్లి మరణంతో మరో అనాథాశ్రమంలో చేరాల్సి వస్తుంది. అయితే 1976లో యున్ని కూడా ఓ అమెరికా జంట దత్తత తీసుకుందట. మీగన్ హ్యూస్ అని పేరు పెట్టారు. మరి అలా ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా దత్తత బిడ్డలుగా పెరుగుతారు. ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. మరి 4 దశాబ్దాల తరువాత ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రి 2 నర్సులు కొత్తగా అక్కడికి చేరారట. ఒకే ఫ్లోర్ ఒకే షిఫ్ట్, మరి పరిచయం అవ్వటానికి అది స్నేహంగా మారటానికైతే ఎక్కువ సమయం పట్టలేదు. మరి ఒకరి నేపథ్యాలు మరొకరికి తెలిసినట్లే ఉండేవట. మరి పోలిక సహజమే అనుకున్నారు, కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీలో దగ్గర పోలికలు ఏవో ఉన్నాయి అంటుంటే చిన్న సందేహం. అప్పుడే డిఎన్ఏ టెస్ట్ ఆలోచన వచ్చింది వాళ్ళిద్దరికి. అనుకున్నదే తడవుగా పరీక్ష చేయించుకున్నారు. ఫలితం పాజిటివ్ వచ్చింది. ఇంకేముంది, చిన్నప్పుడు విడిపోయిన అక్కా చెల్లెలం అని తెలుసుకున్నారు. మరి ఇంకా వాళ్ళకి మనసైతే అస్సలు ఆగలేదు. ఒకరినొకరు హత్తుకొని ఆనందం ఆశ్చర్యం కన్నీళ్ల రూపంలో ఒకేసారి బయటకు వచ్చేశాయి. అప్పటికే పెళ్లి విడాకులు జరిగిపోయిన వారి జీవితాల్లో ఇది ఓ పెద్ద వెలుగునిచ్చింది. అమ్మా నాన్నలను కోల్పోవటం, దత్తపుత్రులుగా పెరగటం ఒకెత్తైతే ఒకే వృత్తిని ఎంచుకొని తిరిగి కలుసుకోవడం కాకతాళీయమే అని ఎవరైనా అన్నా నమ్మలేరు కదా. ఆదివాసి చదువుల తల్లి. మరి ఆమె పుట్టింది అరుదైన తెగలో. దాని పేరే చాలా మందికి తెలియదు. అందుకే తమ తెగకు గుర్తింపు తేవాలనుకుంది జవాదే శివానంద.

కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటును కూడా సాధించారు ఈవిడ. అది కూడా ప్రభుత్వ సంస్థలో చదివి. మరి ఆదిలాబాద్ జిల్లాలోని దన్నాపూర్ శివానందది. అమ్మా నాన్నలు పూజ, రామేశ్వర్. వ్యవసాయ కుటుంబం వీరిది. వాళ్ళిద్దరూ చదువుకోలేదు కాబట్టే తను తప్పక చదువుకోవాలి అనుకుంది శివానంద. ప్రాథమిక విద్య స్థానిక సర్కారు బడిలో పూర్తి చేసిన తను ఇంద్రవల్లి ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదివింది. ఇచ్చోడ గురుకులంలో బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్ చదివేటప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రతిభ గల విద్యార్థుల కోసం ఓ పరీక్ష నిర్వహించారట. మరి దానిలో మంచి మార్కులు తెచ్చుకుని స్టార్ బ్యాచ్ కి ఎంపికైంది. మరి ఆ శిక్షణతో వైద్య విద్యలో ప్రవేశానికి నీట్ కూడా రాసింది శివానంద. మరి 4979వ ర్యాంకుతో ఎస్టీ కేటగిరీలో వికారాబాద్ మహావీర్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కూడా సంపాదించింది శివానంద. మరి శివానంద అయితే తన తెగ పేరు ఆందంటూ అడవిని ఆనుకొని వ్యవసాయమే ఆధారంగా బతికే ఆదివాసుల్లో వాళ్ళది ఒక అరుదైన తెగ అని చెప్పుకొచ్చింది. జనాభా కూడా చాలా తక్కువగా ఉంటారట, అందుకే చాలా మందికి అసలు ఇది ఉందనే తెలియదు. మరి వాళ్ళ తెగకి గుర్తింపు తేవాలని కష్టపడి చదివానని అంటుంది. మాకు ఏ సమస్య వచ్చినా దేవుళ్ళని మొక్కలని ప్రార్థిస్తాం, అంతే సమానంగా ప్రాణాలు కాపాడే వైద్యుణ్ణి కూడా చూస్తామంటున్నారు శివానంద. మరి వారి తెగలో చదువుకున్న వారే చాలా అరుదుగా ఉంటారట, డాక్టర్లైతే అసలుకే లేరు. అందుకే వైద్యురాల్ని అవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నాను అంటుంది శివానంద. ప్రభుత్వ సంస్థలో చదివి సీటు తెచ్చుకున్నానని అందరూ అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. డాక్టర్నే అయ్యి ఏజెన్సీ ప్రాంతాల్లోని వాళ్ళకి సేవ చేయాలన్నదే నా లక్ష్యం అంటుంది శివానంద. మరి ఇప్పటిదాకైతే కొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics, Dr. Machavarupu Mahesh MBBS DNB MS Neurosurgery Brain and Spine Surgeon, Dr. N. Madhuri MBBS MS MCH Surgical Oncology FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: Welcome back to Mahila. మరి ఈ రోజైతే శ్వాస వ్యవస్థకి శంఖముద్ర ఆసనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఇది చేయాల్సిన విధానం ఏంటో తెలుసుకుందాం. మ్యాట్ పైన పద్మాసనం లేదా మామూలు స్థితిలో కూర్చోవాలి. వెన్నును నిటారుగా ఉంచి రెండు చేతులను హృదయ స్థానం దగ్గరకు తీసుకురావాలి. ఇప్పుడు ఎడమ చేతి బొటన వేలిని కుడి చేతి పిడికిలతో పట్టుకోవాలి. ఆపై ఎడమ చేతి చూపుడు వేలు కుడి చేతి బొటన వేలు చివర్లను తాకించి ఉంచాలి. ఎడమ చేతి మిగిలిన మూడు వేళ్లను కూడా కుడి చేతి పిడికిడికి ఆనేలా నిలిపి ఉంచాలి. ఇదే శంఖముద్ర అంటారు. ఇప్పుడు కళ్ళని మూసి ఉంచి శ్వాస మీద ధ్యాస పెట్టి దాదాపు 20 నుండి 30 నిమిషాలు లేదంటే చేయగలిగేంతసేపు సాధన చేయొచ్చు. మరి ఈ ఆసనం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, గొంతు సంబంధిత సమస్యలకి ముఖ్యంగా ట్రాన్సిల్స్ కి పరిష్కారం చూపుతుందట. స్వరం మెరుగవుతుంది, థైరాయిడ్ గ్రంథి పని తీరుని మెరుగుపరుస్తోందట, శ్వాసకోశ వ్యవస్థకి బాగా సహాయపడుతుంది, నత్తి అలర్జీ చర్మ సమస్యలకు సైతం పనిచేస్తుందట. మరి ఆహారం ఏం తీసుకోవాలో తెలుసుకుందాం. తేనె, నిమ్మకాయలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అయితే వాటితో పాటు తులసి ఆకుల్ని తీసుకోవాలి. పసుపు, అల్లం వంటివి వంటల్లో చేర్చాలి. పోషకాహారం తీసుకోవాలి. మరి సుప్త వజ్రాసన, మరి ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మ్యాట్ పైన కాళ్ళు చాచి నిదానంగా కూర్చోవాలి. నెమ్మదిగా రెండు కాళ్లను ఒకదాని తర్వాత ఒకటి వెనక్కి మడిచి మోకాళ్ళ పైన కూర్చోవాలి. మడమలను వెనక్కు చాచి ఉంచి రెండు మడమల మధ్యలో అమరే విధంగా కూర్చొని వెన్నముకను నిఠారుగా ఉంచాలి. మరి ఇప్పుడైతే రెండు మోచేతులను వెనక వైపుగా నేలపై ఆంచి ఊతం తీసుకోవాలి. చేతుల సహాయంతో వీపును తలను నెమ్మది నెమ్మదిగా నేలపై ఆంచే ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రశాంతంగా అలాగే పడుకొని నెమ్మదిగా రెండు చేతులను తల వెనక కలిపి ఉంచాలి. ఆపై కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇలా 12 నుంచి 20 సెకండ్లు ఉండే ప్రయత్నం చేయాలి. ఆపై నెమ్మదిగా మోచేతులను నేలకు ఆంచి ఆ ఊతంతో శరీరాన్ని పైకి లేపి వజ్రాసనానికి రావాలి. తర్వాత కాళ్ళు చాచి విశ్రాంతి తీసుకోవాలి. మరి ఈ సుప్త వజ్రాసన చేయాలి అంటే కొన్ని జాగ్రత్తలు అయితే తప్పగా పాటించాలండి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. వెన్ను మోకాళ్ళ సర్జరీలు అయిన వాళ్ళు గర్భిణీలు అస్సలు చేయకూడదు. మరి దీనివల్ల ఉపయోగాలు, మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందట, ప్రశాంతతను కూడా ఇస్తుంది. మరి ఆహారం ఏం తీసుకోవాలి అంటే, ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు అధికంగా ఉండే పదార్థాలన్నీ తీసుకోవాలి. పాలకూర, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, బీన్స్, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. మరి రెండు మంచి ఆసనాలు అయితే తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మన ప్రోగ్రామ్ లో అయితే ఇంట్రెస్టింగ్ పార్ట్ కి అయితే వచ్చేసామండి. మరి ఈ రోజు తెలుసుకోబోయే వంట అయితే పెసర మొలకల పంకి అండి. మరి ముందుగా పెసర మొలకల పంకిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. మొలకెత్తిన పెసలు కప్పు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి తురుము టీ స్పూను, ఉప్పు తగినంత, అరటి ఆకులు తగినన్ని. మరి పెసర మొలకల పంకిని తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా అరటి ఆకుల్ని 6 అంగుళాల పొడవు వెడల్పుతో ముక్కలుగా

కోయాలి. మిక్సీలో మొలకెత్తిన పెసలు వేసి నీళ్లు పోయకుండా కచ్చా పచ్చగా రుబ్బాలి. ఇప్పుడు దీన్ని ఓ వెడల్పాటి గిన్నెలో వేయాలి. అందులోనే మిగిలినవన్నీ వేసి బాగా కలపాలి. 1/4 కప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు మిశ్రమాన్ని గరిటెతో కొద్దిగా అరటి ఆకులలో వేసి దాని గుండ్రని దోసలా చేయాలి. దాని మీద మరో అరటి ఆకు వేసి వత్తాలి. ఇప్పుడు ఈ 2 ఆకుల మధ్య ఉన్న దోశను నాన్ స్టిక్ పెనం మీద పెట్టి ఆకు మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడే వరకు 2 వైపులా కాల్చాలి. మరి ఆకులు దొరకని వాళ్ళైతే కొద్దిగా నూనెతో పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. బయటకు తీశాక ఆకుల్లో నుంచి పంకీని తీసేస్తే సులభంగా వచ్చేస్తుంది. ఇలాగే అన్ని చేసుకుంటే మూంగ్ దాల్ పంకీలు రెడీ అయిపోతాయండి. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు అయితే కొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి ఈ సమాచారం అయితే మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా?
3: బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు ముద్దులు, కిచ్చుళ్ళు నొక్కుళ్ళు, అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్న నీ పక్క చూపులు, వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే పని పడుతుంది.

0: భీమవరం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ చికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: Vishnu FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ అజయ్ పల్లవి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పేగు ఆరోగ్యం, బరువు తగ్గడానికి ఫైబర్ తినమని సలహా ఇస్తూ ఉంటారు వైద్యులు. ఈ క్రమంలో ఫైబర్ మ్యాక్సింగ్ అనే కొత్త ట్రెండ్ జనాదరణ పొందుతుంది. అసలేంటి ఈ విధానం, ఎలా చేయాలి అనైతే తెలుసుకుందామండి. జీర్ణక్రియ, జీవక్రియ మెరుగుపడేలా ఎక్కువగా ఫైబర్ ను తినడమే ఫైబర్ మ్యాక్సింగ్ అంటారు. ఇది మంచిదే, అయినా శరీరంలోకి ఫైబర్ అవసరానికన్నా ఎక్కువ వెళితే సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, 2020లో పెద్దలకు 2000 కిలోకాలరీలకు 30 గ్రాముల రోజువారీ ఫైబర్ అందించాలని సిఫార్సు చేసింది. అదే విధంగా 1 నుంచి 3 సంవత్సరాల చిన్నారులకు 15 గ్రాములు, స్కూల్కు వెళ్లే పిల్లల్లో 20 గ్రాములు, హై స్కూల్కు వెళ్లే విద్యార్థులకు 25 గ్రాముల చొప్పున ప్రతిరోజు ఫైబర్ అందాలట. US అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆహార మార్గదర్శకాల ప్రకారం చూస్తే సాధారణంగా 50 ఏళ్లలోపు మహిళలు 25 నుంచి 28 గ్రాములు మరియు పురుషులేమో 31 నుంచి 34 గ్రాముల ఫైబర్ ప్రతిరోజు తీసుకోవాలి. ప్రతి భోజనంలో అధిక ఫైబర్ ఉండే ఆహారాలు చేర్చడం వల్ల పెద్ద పేగు సమస్యలు తగ్గుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ తెలిపిందండి. ఫైబర్ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి పేగు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎక్కువసేపు ఆకలి ఉండదు కూడా.

కడుపు నిండుగా ఉన్నట్లు చేసి శరీరం గ్రహించే క్యాలరీల సంఖ్య తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను గణనీయంగా తగ్గిస్తుంది. గుండె జబ్బులు, పేగు క్యాన్సర్లను నివారిస్తుంది. ఉదయం అల్పాహారం బదులు ఓట్స్, చియా పుడింగ్ను తీసుకోవచ్చు. ప్లేట్లో బాదం, పిస్తా, స్నాక్స్ల తొక్క తీయని కీర, యాపిల్స్, క్యారెట్స్, బ్రొకోలి, కూరగాయలు ఇలాంటివి తీసుకోవాలి. చిక్కుళ్ళు, శనగలు, రాజ్మా, మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలు, అవిసె, సబ్జా, గుమ్మడి గింజలు, మెంతులు, వేరుశనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బీన్స్ మరియు బఠానీలు, ఇంకా అవకాడోల్లో పీచు బాగా లభిస్తుంది. సిఫార్సు చేసిన ఫైబర్ కంటే అదనంగా శరీరంలోకి వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవండి. ప్రతి వారం దినచర్యలో అత్యధిక ఫైబర్ ఉన్న ఆహారం ఒకటి చేర్చుకుంటూ రావాలి. శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి క్రమంగా రోజు ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ మ్యాక్సింగ్ పేరుతో కొందరు పౌడర్స్, సప్లిమెంట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా సురక్షితం కాదని నిపుణులైతే హెచ్చరిస్తున్నారండి. మోతాదుకు మించి ఒక్కసారి ఫైబర్ సప్లిమెంట్లు తీసుకుంటే పొట్టలో ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలైతే వస్తాయి. ఫైబర్ తీసుకున్నప్పుడు జీర్ణక్రియకు మద్దతుగా ప్రతిరోజు తగినంత నీరు, జ్యూస్ వంటి ద్రవాలు తీసుకోవాలి. అలా నీరు తీసుకోకపోవడం వల్ల పేగు చికాకు, పొత్తి కడుపు తిమ్మిరి వంటి సమస్యలైతే తలెత్తుతాయి. అంతేకాదండి, తీసుకున్న ఆహారంలోని కాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు గ్రహించడంలోనూ ఆటంకం ఏర్పడుతుంది. ఓకే లిజనర్స్, వినరు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినోస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. పోషక లోపాలు లక్షణాల రూపంలో బయటపడుతూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే లక్షణాల ఆధారంగా పోషక లోపాలను గ్రహించే విషయంలో మనం పొరపాటు పడుతూ ఉంటాం. వాటిని ఖచ్చితంగా ఎలా కనిపెట్టాలో ఈరోజైతే తెలుసుకుందామండి. మెగ్నీషియం కండరాల నొప్పులకు కారణం మెగ్నీషియం లోపంగా భావిస్తాం. అయితే మెగ్నీషియం లోపం ప్రధానంగా ఒక లక్షణం ద్వారా బయటపడుతుంది. కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది, దాన్ని మెగ్నీషియం లోపంగా పరిగణించాలి. మెగ్నీషియం 300 రకాల స్పందనలను ప్రత్యేకించి కండరాలు, నాడుల స్పందనలను క్రమబద్ధీకరిస్తుంది. ఇక విటమిన్ డి, ఎముకల బలహీనత ద్వారా ఈ పోషక లోపం బయటపడుతుంది. కానీ ఋతుపరమైన విచారం విటమిన్ డి లోపంగా పరిగణించాలి. విటమిన్ డి విటమిన్ కంటే ఎక్కువగా హార్మోన్గా పనిచేస్తూ సెరోటినిన్ హార్మోన్ను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి శరీరానికి ఎండ సోకకపోతే సెరోటోనిన్ విడుదలకు సిగ్నల్ అందక విచారం వేధిస్తుంది. ఇక విటమిన్ బి12, శక్తి సన్నగలిగితే విటమిన్ బి12 లోపంగా భావిస్తాం. అయితే చేతులు, అరికాళ్ళలో తిమ్మిర్లు ఈ పోషక లోపం ప్రధాన సంకేతం. బి12 కొవ్వు ప్రోటీన్తో కూడిన నాడీ పైపొర అయిన మైలినిన్ షీత్ను క్రమబద్ధీకరిస్తుంది. ఈ విటమిన్ లోపిస్తే నాడీ సంకేతాలు గాడి తప్పి షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటాయి, ఫలితంగా తిమ్మిర్లు వేధిస్తూ ఉంటాయి. ఇక ప్రోటీన్, ఈ లోపం వల్ల కండరాలు క్షీణిస్తాయని అనుకుంటాం. నిజానికి ఈ లోపం నిరంతరం ఆకలి రూపంలో బయటపడుతుంది. ప్రోటీన్ ఆకలితో ముడిపడి ఉంటే గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లను నియంత్రిస్తుంది. కాబట్టి ఈ పోషకం తగ్గినప్పుడు ఆకలి పెరుగుతుంది. ఇక జింక్, జుట్టు రాలడం ఈ పోషక లోపం ప్రధాన లక్షణం కాదు, రుచి, వాసనలను కోల్పోవడం ఈ పోషక లోపం ప్రధాన లక్షణాలు. ఇంద్రియ రిసెప్టార్లు, వ్యాధి నిరోధక శక్తికి జింక్ కీలకం. ఈ పోషకం లోపిస్తే ఇంద్రియాలు సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఓకే లిసనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. రోజు చేసే చిన్న చిన్న పనులకు ఆధిపత్య చేతికి బదులుగా ఆధిపత్యం లేని చేతిని ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేపట్టిన అధ్యయనాలు నిరూపిస్తున్నాయండి. మన మెదడు చిన్న చిన్న సవాళ్లను ఇష్టపడుతుంది. కుడి చేత్తో పనులు చేసే అలవాటున్న వాళ్ళు అవే పనులను ఎడమ చేత్తో చేయడం మొదలు పెడితే మెదడులో కొత్త నాడీ సంబంధాలు ఏర్పడతాయి. శాస్త్రవేత్తలు దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటూ ఉంటారు. ఇలా ఆధిపత్యం లేని చేతిని ఉపయోగించడం వల్ల మెదడు చురుకుదనం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సంతులనం కూడా పెరుగుతాయి. కాబట్టి కుడి చేతితో దంతదావం చేసుకునేవారు ఎడమ చేతితో బ్రష్ చేసుకోవడం మొదలుపెట్టచ్చు. నిజానికి 2 నిమిషాల నిడివితో కూడిన దైనందిన చర్య అండి ఇది. అయినప్పటికీ ఈ స్వల్ప సమయమే మెదడుకు వ్యాయామంగా మారి నాడీ సంబంధాలను పెంచుతుంది. ఇక కాలం మారుతోంది. కాలం మారే కొద్దీ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. మరి అలాంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఏం చేయాలో ఈ రోజైతే మనం తెలుసుకుందాం. బోన్ సూప్, వెజిటేబుల్ సూప్లు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను, అమినో ఆమ్లాలను సమకూర్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక జలుబు, జ్వరం, దంచిన వెల్లుల్లి, తేనె కలిపి మిశ్రమం శక్తివంతమైన సహజ సిద్ధ విరుగుడిగా పనిచేస్తుంది. జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు వేధించినప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే వీటి నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది. ఇక ఉబ్బసం తగ్గేందుకు వేడి పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగడం వల్ల ఉబ్బసం, దగ్గు, జలుబులు నుంచి ఊరటైతే కలుగుతుందండి. పరగడుపున గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల విషయాలు బయటకు వెళ్లిపోయి జీర్ణశక్తి, వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతాయి. వేడి నీళ్లలో యూకలిప్టస్, పెప్పర్మెంట్ నూనెలు కలిపి ఆవిరి పడితే ముక్కు దిబ్బ వదులుతుంది. శ్వాసకోశ నాళాలు తెరుచుకొని శ్వాస ఇబ్బంది సమస్య తొలగిపోతుంది. ఓకే లిసనర్స్, విన్నారు కదా, నేటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంట. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4. ఆరోగ్యవంతమైన కోడి పిల్లల కోసం కలిసి పనిచేయడం. కోడి పిల్లల జీవితంలో మొదటి 3 వారాలు వాటి పెంపకదారులకి పెను సవాలు వంటివి. రోజు వయసున్న కోడి పిల్లల్ని పెంచే కుటుంబాలు అవి ఆరోగ్యంగా ఉండడానికి, బతికి బట్టకట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులను కల్పించాలి. ఈ వీడియోలో ఒక మహిళా బృందం కోడి పిల్లల గూళ్ళు, మేత, టీకాలు వేయించడాన్ని గురించి సమిష్టిగా ఎలా శ్రద్ధ వహిస్తుందో చూడడానికి ఫయూమ్ నగరాన్ని సందర్శిద్దాం. ఈ మహిళలు నిర్వహించడానికి తేలికగా ఉండే గూళ్లలో కోడిపిల్లల్ని పెంచుతున్నారు. ఒక గూట్లో సరిగ్గా ఒకే వయసున్న కోడిపిల్లలను ఉంచాలి. ఈ సమయంలో కోడిపిల్లలు బతకడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అవసరాలుంటాయి. ఈ మహిళలు స్థానికంగా ఒక దుకాణాన్ని నడుపుతూ చిన్న తరహా పౌల్ట్రీ యజమానులకి సేవలు అందించే ఇమాద్తో కలిసి పనిచేస్తారు. ఈ మహిళలు కోడిపిల్లలు కొనడాన్ని అతడు సమన్వయం చేస్తాడు. ఆ విధంగా అతడు పొదుపు చేయగలుగుతాడు. వాళ్లకి తేలిగ్గా అందుబాటులో లేని వస్తువులను కొనగలుగుతాడు.
1: కోడి పిల్లలని పెంచుతున్నాం. ఉన్నట్టుండి అవి చనిపోవడం మొదలయ్యాయి. ఏ రకమైన రోగమో మనకు తెలియదు. ఇమాద్ ఇక్కడ షాప్ తెరిచిన తర్వాత మేము రోజు అతనితో కలిసి పనిచేస్తున్నాం. మా కోడి పిల్లలకి ఏదైనా అయితే ఒకసారి అతన్ని పిలిచి సలహాలు అడుగుతాం. మందులు అవి రాసి ఇమ్మంటాం.
0: పౌల్ట్రీ టీకాలు, మేతలు చాలా వరకు పెద్ద పెద్ద వ్యాపారాల కోసమే తయారవుతాయి. కానీ ఇమాద్ షాప్ లో చిన్న తరహా రైతుల కోసం అన్ని ముందే సిద్ధం చేసి ఉంటాయి.
2: ఒక కొత్త కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది సావకాశంగా వింటాను. వాళ్ళని సమస్యను వివరించనిస్తాను. నమ్మకం కుదరడానికి ఇది మొదటి అడుగు. అప్పుడు వాళ్ళు శ్రద్ధగా వింటారు కాబట్టి చక్కటి సలహా ఇవ్వవచ్చు. ఉదాహరణకి, జబ్బు పడిన కోడి పిల్లలకి ఏదైనా మందు చెప్పాలనుకోండి. వాళ్ళ గూడు దగ్గర నుంచి మొదలు పెడతాను. జబ్బుకి గూడుకి ఉన్న సంబంధం ఏమిటో వివరిస్తాను. కోడి పిల్లల్ని వెచ్చగా ఉంచడానికి వాళ్ళ గూట్లో ఒక లైట్ పెట్టాలని, కుళ్ళిపోకుండా మందుల్ని డ్రింకర్లో కలిపి ఇవ్వడం మంచిదని, ఇలా మెరుగు చేసే పద్ధతులను చెప్తాను. వాళ్ళకి ఫలితాలు కనిపించిన తర్వాత నమ్మకం ఇంకా పెరుగుతుంది.
0: కోడి పిల్లలని పెంచేటప్పుడు వాటిలో కొన్ని మొదటి వారాల్లోనే చనిపోతాయి. 10లో 1 పోవటం మామూలే. అందుకు కారణం రవాణా చేసేటప్పుడు అవి బలహీనంగా నిర్జలంగా ఉండడం. కోడిపిల్లల ఆరోగ్యం అవి ఉండే చోటు, మేత నాణ్యత, శుభ్రతలతో సహా అనేక విషయాల మీద ఆధారపడుతుంది. కాబట్టి అవి చనిపోవడానికి వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాలుష్యం, మురికి చేరకుండా మేత, నీళ్లు పెట్టే పాత్రల్ని తరచుగా కడగాలి. డ్రింకర్ల కింద కారే నీళ్లతో తడిసిన బెడ్డింగ్ని తొలగించితే క్రిములు, పరాన్న, బుక్కులు చేరవు. తనిఖీ చేస్తున్నప్పుడు బెడ్డింగ్ నుంచి అమోనియా దుర్వాసన వస్తే అవసరాన్ని బట్టి కొత్త బెడ్డింగ్ వేయాలి. ఎరువు బాగా పోగై తడిగా మిగిలిపోతే అందులో పెరిగే క్రిముల వల్ల కోడి పిల్లలు చనిపోతాయి.
1: నేను 300 కోడి పిల్లల్ని పెంచేదాన్ని. అవి చక్కటి బరువుతో ఉండేవి. అమ్ముదామనుకుంటుండగా వాటికి కాక్సిడియా సోకింది. దాన్ని నయం చేయటమే కాదు, గుర్తుపట్టడం కూడా రాదు. దాదాపు 100 కోడి పిల్లలు చనిపోయాయి. మందుల కోసం వెతికాను. కారణమేమిటో అర్థం చేసుకుందామని చాలా షాపుల చుట్టూ తిరిగాను.

0: అప్పుడు ఈ మా చెప్తే నా కోడి పిల్లలకి కాక్సిడియా వచ్చిందని తెలిసింది. దేవుడి దయవల్ల మళ్లీ అలా జరగలేదు. ఇప్పుడు నేను రోజు వయసున్న కోడి పిల్లలని 55 నుంచి 60 రోజుల వరకు అవి బజార్ లో అమ్మేటంత బరువు పెరిగే వరకు పెంచుతున్నాను.
1: కాక్సిడియా ఎదిగిన కోళ్ల కన్నా కోడి పిల్లలకు ఎక్కువ హాని చేస్తుంది. అది కోడి పిల్లల రెట్టల్లో ఉండే క్రిముల వల్ల సోకుతుంది. కోళ్ల గూడు శుభ్రంగా లేకపోతే మురికి పట్టిన డ్రింకర్లు, ఫీడర్ల ద్వారా అది కోడి పిల్లలకి సంక్రమిస్తుంది. కోడి పిల్లల ఆరోగ్యాన్ని గురించి వాటి ప్రవర్తన కూడా సూచిస్తుందని సమయ వివరిస్తుంది.
0: కోడి పిల్లల ఆరోగ్యానికి వాటి గూటిలో క్రిముల్ని తగ్గించడానికి గాలి చాలా ముఖ్యం. ఉష్ణోగ్రత కూడా ముఖ్యమే కాని థర్మామీటర్ అవసరం అంతగా లేదు. గూట్లో కోడి పిల్లలు మేతని తింటూ అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఉష్ణోగ్రత సరిగ్గానే ఉందని అర్థం చేసుకోవచ్చు. వాటికి చల్లగా అనిపిస్తే అన్ని ఒక చోట గుంపుగా వస్తాయి. అప్పుడు వెచ్చదనాన్ని ఇవ్వాలి.
1: ఉష్ణోగ్రత సరిగ్గా ఉంటేనే కోడి పిల్లలు చురుగ్గా ఉంటాయి. కరెంటు బల్బిని కిందికి దించి వెచ్చదనాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా మీరు శీతాకాలంలో కోడి పిల్లలను పెంచుతుంటే ఈ విషయం మీద ఎక్కువగా శ్రద్ధ వహించాలి. మొదటి వారంలో రోజుకి 24 గంటలు లైట్ వేసి ఉంచడం మంచిది. అది వెచ్చదనానికే కాక అవి బాగా తిని తాగడానికి కూడా ఉపయోగిస్తుంది. కోడి పిల్లలకి వెలుతురు అవసరమని గుర్తుంచుకోండి. చీకటిగా ఉంటే వాటికి మేత కనిపించదు. ఇంట్లో దొరికే తాజా ఆకుకూరలు, ఆహారము తినగలిగినంత వయసు వచ్చే వరకు ఈ మహిళలు కోడి పిల్లలకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే మేతని పెడతారు. అయితే ఆకుకూరల్ని 3 వారాల వయసు రాకుండా వాటికి పెట్టవద్దు.
0: కొనే మేత శుభ్రంగా ఉంటుంది. అలాగే మీ స్వంత బిడ్డల విషయంలో ఎదగడానికి ఆరోగ్యమైన పునాదులు వేసినట్లు అవుతుంది. మీరు తినగా మిగిలిన వాటిని కోడి పిల్లలు తగినంత ఎదిగిన తర్వాతే పెట్టాలి. మిగిలిన తిండిని పారేయడం కన్నా కోళ్లకి పెట్టడమే మంచిదని కొందరు ఆడవాళ్లు తాజాగా లేనివి కూడా వాటికే వేస్తూ ఉంటారు. అలా చేస్తే మీ కోడి పిల్లల్ని కూడా పారేసినట్లే. మేత చక్కగా పెడితే కోళ్లు చక్కగా బరువు పెరుగుతూ ఎదుగుతాయి. వాటికి కాల్షియం ప్రోటీన్ తగ్గకుండా చూసుకోవాలి.
2: ఇమాజ్ షాప్ లో కోడి పిల్లలకి సిఫార్సు చేసిన 23% ప్రోటీన్ ఫీడ్ తో సహా రకరకాల మేతలు దొరుకుతాయి.
3: కోళ్ల పెంపకంలో పద్ధతులు మార్చుకోవాలని కస్టమర్లను ఒప్పించడానికి నేను చేసిన మొదటి పని ఏంటంటే మేత మిశ్రమాల్లో రకాలను వాళ్లకు వివరించడం. 23% నుంచి 14% ప్రోటీన్ వరకు మేతలన్నీ ఒకటే అని చాలా మంది భావిస్తూ వేరువేరు వయసుల్లో కోళ్లకు వేరువేరు అవసరాలుంటాయని గుర్తించారు. వాళ్లు తమ పొలాల నుంచి వచ్చే బియ్యపు గింజల్ని పొట్టుతో సహా కోళ్లకు పెట్టేస్తారు. మేతని కొనమని వాళ్ళను ఒప్పించడానికి 10 కోళ్లను విడిగా ఉంచి వాటికి కొన్న మేతను పెట్టి ఉత్పాదనలో తేడాని పోల్చి చూడమన్నాను. ఇప్పుడు ఆ కస్టమర్లు స్వయంగా వాడి చూసి తమ లాభాలు పెరగడాన్ని గుర్తించారు. తమ పద్ధతులను మార్చుకోవడానికి ఒప్పుకున్నారు.
1: ముఖ్య కారణాన్ని తెలుసుకోకుండానే చాలా మంది తమ కోళ్లని కోల్పోయారు. చాలా రకాల రోగాలు మీ కోళ్లలో సగాన్ని చంపేయగలవు కాబట్టి టీకాలు వేసి రోగాలను నివారించడం ముఖ్యం. టీకాలు చాలా వరకు కనీసం 1000 కోళ్లకి సరిపోయేలా ఉత్పత్తి చేస్తారు. ఇతర చిన్న తరహా పెంపకదారులతో సమన్వయం చేసుకుని పశువైద్యపు ఖర్చులను పంచుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇమాద్ షాపు మహిళలు తమ కోళ్లకి టీకాలు వేయించడానికి వారం వారం కార్యక్రమాలు చేస్తుంది. చాలా రకాల టీకాలని తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇమాద్ శుభ్రమైన నీటితో తయారు చేసిన ఐస్ లో పెట్టి టీకాలను ఇళ్లకు తీసుకువెళ్లమని మహిళలకు సలహా ఇస్తాడు. వారి దగ్గరున్న కోడి పిల్లల సంఖ్యని బట్టి ఒక్కొక్క మహిళకి అవసరమైనంత టీకాని ఇస్తాడు. డ్రాపర్తో టీకాలు తామే వేయడాన్ని మహిళలు నేర్చుకున్నారు. ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ కోడి పిల్లల పెంపకాన్ని చేపట్టేందుకు మహిళలని విజయవంతంగా సిద్ధం చేసిన ఇమాద్ చెప్పేది మరోసారి విందాం.
3: కోడి పిల్లల పెంపకాన్ని గురించి ఎవరికైనా సాయం చేయాలంటే స్వయంగా కోడి పిల్లల్ని పెంచిన వాళ్ళైతేనే చేయగలరు. ఇందులో నాకు మంచి అనుభవం ఉంది. నాకు మందులు, టీకాలు, మా ప్రాంతంలో తలెత్తే జబ్బుల గురించి చక్కటి అవగాహన ఉంది. ముందుగా తగినంత ప్రేరణ, ఏదైనా కొత్తగా చేయాలన్న ఉత్సాహము, కోళ్ల పెంపకాన్ని ఇష్టంగా చేపట్టి తమ విజయాల్ని ఇతరులకు ప్రదర్శించాలనుకునే మహిళల బృందాల్ని ఎంచుకుని వాళ్లకు నా పరిజ్ఞానాన్ని అందజేయడంలో సక్సెస్ అయ్యాను. ఇది మా మొదటి బృందం, కోళ్ల పెంపకం గురించి మా చిన్నబడి. మేమందరం కలిసి ఏ రకాన్ని పెంచాలి, సరైన గూడు ఎలా కట్టాలి, అంటే శీతాకాలంలో హీటింగ్ వ్యవస్థ, ఎండాకాలంలో గాలి ఆడేలా చూడటం, మెంతుల వంటి ప్రత్యామ్నాయాలతో కూడిన మందులు సమయానుసారంగా వాడి కోడి పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచడానికి నేనొక కార్యప్రణాళికను తయారు చేసి వాళ్లకు ఇచ్చాను. ఈ మహిళలతో కలిసి నేను ఇవన్నీ సాధించాను. వాళ్ల కోడి పిల్లలు తక్కువగా చనిపోతాయి కాబట్టి ఇతరులు తప్పకుండా వాళ్ళని సలహా అడుగుతారు. అలా అడుగుతున్న కొద్దీ ఎక్కువ మంది ఈ సిఫార్సులను అమలు చేస్తారని నమ్ముతున్నాను.
1: గుర్తుంచుకోండి, ఎంత ఎక్కువ కోడి పిల్లల్ని పెంచితే మీకు అంత నైపుణ్యం పెరుగుతుంది. విషయాలను రాసిపెట్టుకుంటూ వాటిని మీ ఇరుగు

0: వారితో పంచుకోండి. ఆరోగ్యవంతమైన కోడి పిల్లలను పెంచడాన్ని గురించిన ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఓసారి చూద్దాం. కోడి పిల్లల ప్రవర్తనని క్రమం తప్పకుండా గమనిస్తూ వాటికి బాగా చలిగా ఉందా లేక బాగా వేడిగా ఉందా అనేది తెలుసుకోవాలి. గూటిని పరిశుభ్రంగా ఉంచాలి, అవసరాన్ని బట్టి బెడ్డింగ్ ని మార్చాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన నీళ్లు ఉండేలా చూసుకోవాలి. 3 వారాల వయసు వచ్చే వరకు కోడిపిల్లలకి హెచ్చు ప్రోటీన్ ఉన్న మేత పెట్టాలి. టీకా ప్రోగ్రాంల గురించి మీ ఇరుగు పొరుగు వారితో సమన్వయం చేసుకుని మీ సమూహంలో ఈ కబురుని వ్యాప్తి చేయండి.
1: కోడి పిల్లల పెంపకాన్ని గురించి మహిళలకి సలహా ఇచ్చేటప్పుడు వాటికి సోకగల రకరకాల రోగాల గురించి, వైద్యం అందించడం లాంటి వాటి గురించి నేను నేర్పుతాను. వాళ్లందరూ కలిసి టీకాల్ని కొని ఒక కార్యక్రమాన్ని అనుసరించి దుకాణదారు సాయం లేకపోయినా వాటిని వేయగలగాలి. 500 కోళ్లని పెంచే ఆవిడైతే అవసరమైన టీకాల్ని కొనగలదు. కానీ 200 కోళ్లని పెంచే ఆవిడ టీకాల్ని కొనాలంటే చాలా ఖరీదవుతుంది. అందుకే మేము కలిసి పనిచేస్తాం.
0: కోడిపిల్లల్ని పెంచేటప్పుడు మీరు చాలా శ్రద్ధగా గమనించే అంకిత భావం గల పేరెంట్ అయి ఉండాలి. ఖచ్చితమైన ప్రోగ్రామ్ ని అనుసరిస్తూ రోగాలను తరిమి కొట్టడానికి మీ ఇరుగు పొరుగులతో కలిసి పనిచేస్తే అమ్మడానికి తగిన ఆరోగ్యవంతమైన కోళ్లు మీకు దక్కుతాయి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

Dr. Sanjeev Homeocare, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeocare. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే

0: ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742555.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులు

0: పిల్లలకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుత

మొత్తమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
2: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
1: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
2: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
3: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
4: After a short break, welcome back to Adi Sangati. So listeners, మరి ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి తలుపుల కవర్లు. అతిథుల్ని ఆహ్వానించే ద్వారం ఏ పండుగ రోజును, పూజ రోజును ప్రత్యేకంగా కనిపించాలంటే అందమైన తోరణాలతో అలంకరిస్తుంటాం. కానీ అంతకు మించి ద్వారం అంతా చూడగానే ఆధ్యాత్మిక భావన రావాలంటే కొత్తగా దేవుడి చిత్రాలతో వస్తున్న ఈ డోర్ కవర్లను వాడుకోవచ్చు. ఎలాస్టిక్ క్లాత్ తో ఉండే ఈ కవర్ను అవసరమైనప్పుడు డోర్ కు తొడిగేయచ్చు, వద్దనుకున్నప్పుడు క్షణంలో తీసేయొచ్చు కూడా. ఇది వరకు తలుపు మీద అతికించుకోవడానికి రకరకాల బొమ్మలతో 3D స్టిక్కర్ లాంటివి అయితే వచ్చినా సరే వాటిని తొలగిస్తే మళ్ళీ అంటించుకోలేమన్నమాట. కానీ ఇవి అలా కాదు, కావాలనుకున్న రోజు వరకు మాత్రమే ఉంచుకుని వెంటనే తీసేయొచ్చు, మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది, కానీ అందరి ఇళ్ల తలుపులు ఒకేలా ఉండవు కదా అంటారేమో. అందుకే కస్టమైజ్ డోర్ కవర్లను చేపిస్తున్నారు. ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉన్న వీటిని నచ్చిన చిత్రంతో మన ఇంటి డోర్ కు సరిపోయేలాగా ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకోవచ్చు. మరి లిజనర్స్, తెలుసుకున్నారు కదండి తలుపుల కవర్ల గురించి? సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది, లిజన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swarup, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neuro Surgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: లిజనర్స్, మరి ఒక సూపర్ హిట్ సాంగ్ అది వినేసాం కదా. సో ఈ సాంగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మరి. సో మరి ఇవాళ ప్రోగ్రామ్ లో మన సెకండ్ టాపిక్ వచ్చేసి మొక్కలు వంగకుండా కొన్ని హుక్స్ అన్నమాట. ఇండిపెండెంట్ ఇల్లు, దానికి పెద్ద పెరడు లేకపోయినా సరే చాలా వరకు ఇప్పుడు బాల్కనీలోనైనా చిన్న చిన్న మొక్కల్ని పెంచుకుంటున్నారు. పూల నుండి కూరగాయల మొక్కల వరకు తమ తమ అభిరుచికి తగ్గట్టు బాల్కనీని, గార్డెన్ ని చక్కగా తయారు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఏ ఇబ్బంది లేకుండా మొక్కల్ని పెంచుకునేలాగా బోల్డ్ అని వస్తువులు కూడా వస్తున్నాయి మధ్య. అలాంటి వాటిల్లో ఒకటి ప్లాంట్ స్టేక్స్. ఫ్లవర్ సపోర్ట్ స్టేక్, సపోర్ట్ స్టిక్ అంటూ రకరకాల పేర్లతో అందుబాటులో ఉంటున్నాయి ఇవి. దీన్ని కుండీలో గుచ్చి పైన రింగ్ భాగంలో మొక్కను పెట్టి ఉంచితే కొమ్ములు వంగిపోకుండా నిటారుగా పెరుగుతాయట. ఇలా కొమ్ములు వంగిపోకుండా ఉండేందుకు రకరకాల ప్లాంట్ క్లిప్స్ కూడా వస్తున్నాయి మధ్య. సో లిజనర్స్, తెలుసుకున్నారు కదండి మొక్క కొమ్ములు వంగవిగా అన్న టాపిక్. సో ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: సంప్రదించండి సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఓకే లజ్న, సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ సాంగ్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మరి. సో మన ప్రోగ్రామ్ లో థర్డ్ టాపిక్ వెళ్ళిపోదాం, బొమ్మల్ని అందంగా సర్దుకోవడం. పిల్లలున్న ఇంట్లో ఎన్ని రకాల బొమ్మలు ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఏ కొత్త బొమ్మ కొన్నా దాంతో కొన్ని రోజులే ఆడతారు, మళ్ళీ దాని స్థానంలో ఇంకో బొమ్మ రావాల్సిందే తప్పనిసరిగా. అందుకే మరి ఇల్లంతా బొమ్మలతోనే నిండిపోతుంది చిన్నపిల్లలున్నప్పుడు. ఆ సమస్య లేకుండా వాటన్నిటినీ పైన ఎక్కడో పెట్టేద్దామంటే మళ్ళీ పిల్లలు ఎప్పుడు ఏ బొమ్మ కావాలంటారో కూడా తెలీదు. అందుకే దీనికి పరిష్కారం చూపిస్తూ బొమ్మల్ని అందంగా సర్దుకునేలాగా ట్రాన్స్పరెంట్ డాల్ స్టోరేజ్ బకెట్, టాయ్ స్టోరేజ్ ఆర్గనైజర్ పేర్లతో ఎన్నెన్నో బాక్సులు వస్తున్నాయి. పారదర్శకంగా కనిపించే వీటిల్లో బొమ్మలు అన్నిటినీ పెట్టే

చేసి గదిలో ఓ మూలన ఉంచామంటే చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. పైగా అవసరమైనప్పుడు బొమ్మల్ని తీసి ఆడుకోవచ్చు. కోరుకున్న సైజుల్లో దొరుకుతున్నాయి ఇవి. మనకు ఏది కావాలంటే అది కొనుక్కొని వాడుకోవచ్చు కూడా. సో లిజనర్స్, తెలుసుకున్నారు కదండి బొమ్మల ఆర్గనైజర్ గురించి. సో ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్టు.

0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
2: లిజనర్స్, మరి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ సాంగ్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మరి. సో మన నెక్స్ట్ టాపిక్ అండ్ ఇవాళ లాస్ట్ టాపిక్ వచ్చేసి పానీపూరి ప్లేట్. ఎన్ని రకాల చిరుతిళ్ళు తిన్నా సరే పానీపూరి కనిపించిందంటే మాత్రం ఇంకో పూరి వేయి భయ్యా అంటూ వరుస పెట్టి లాగించేస్తారు. పానీపూరి ప్రియులకు ప్రతిసారి బయట తినడం మంచిది కాదను, సరదాగా ప్రయత్నించి చూద్దామను చాలా మంది మధ్య ఇంట్లోను కూడా పానీపూరిని తయారు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే సులువుగా పానీపూరిని చేసేలాగా రకరకాల రెడీమేడ్ కిట్లు కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో. తయారీకైనా ఇప్పుడు తినడానికి కూడా ప్రత్యేకమైన పానీపూరి ప్లేట్లు వచ్చేసాయి. కాస్త తడి తగిలితే మెత్తగా మారే పూరీల్ని ప్లేట్లో విడివిడిగా పెట్టుకుని మధ్యలో పానీ పోసుకుని ఆస్వాదించేలాగా ఉంటుంది ఈ ప్లేట్. ఒకవేళ పిల్లలు మీద పరేసుకోకుండా తినడానికి కూడా హాయిగా ఉంటుంది. వస్తువు చిన్నదే కానీ ఉపయోగం పెద్దదే మరి అంటున్నారు కస్టమర్స్ అందరూ. సో లిజనర్స్, తెలుసుకున్నారు కదండి ఇవాళ అది సంగతి కార్యక్రమంలో మన టాపిక్స్. సో ఇదండి ఇవాళ మన ప్రోగ్రామ్. మళ్ళీ ప్రసారమయ్యే అది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వేంట్రా, ఎంత టెన్షన్ వస్తుంది?
1: అమ్మా బైక్ మీద ఉన్నా, అందుకే తెలియలేదు.
0: నాకు తెలియదు, నువ్వు అర్జెంట్ గా కొత్త పల్సర్ కొంటున్నావు అంతే.
1: అందులో మెసేజెస్ అండ్ కాల్స్ అలర్ట్ ఉంటుందనేగా. సరే అమ్మా, ఇవాళే వరుణ్ బజాజ్ కు వెళ్దాం.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో 5-inch TFT LCD డిస్ప్లే ద్వారా డాక్యుమెంట్ స్టోరేజ్, గూగుల్ నావిగేషన్, మిర్రరింగ్, కాల్స్ అండ్ మెసేజ్ అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ తో పాటు స్పోర్ట్స్, రెయిన్ అండ్ రోడ్ మోడ్ రైడ్ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, మరి మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
4: హలో, నమస్కారం మేడం.
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీత్రాల గ్రామం దమ్మోజు వెంకటాచార్య మాట్లాడుతున్నాను మేడం గారు.
3: ఎలా ఉన్నారండి?
4: చాలా చాలా బాగున్నాం మేడం.
3: ఓకే అండి, మరి రోజు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మరి
4: అడగండి మేడం.
3: తలపైన కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఒళ్ళంతా దారాలుంటాయి కానీ నేతగాడు కాదు, ఏంటది?
4: కొబ్బరికాయ మేడం.
3: కొబ్బరికాయ అంటారా?
4: చాడ్ షీట్ అయినా కొబ్బరికాయ.
3: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ లో చెప్తాను. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
4: ఇది మండే గుండెలో పాట, ఏదైనా ఒక పాట వినిపించండి మేడం.
3: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. ఏం టాపిక్ ఇచ్చినారు మేడం ఈరోజు?
0: ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగానండి.
1: చెప్పండి మేడం.
0: ఓకే అండి, తలపైన కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఒళ్ళంతా దారాలు ఉంటాయి కానీ నేతగాడు కాదు, ఏంటది?
1: తలపైన కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు,

0: మూవీ నుంచి?
1: ఓ ముస్తఫా అనే పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా? మరి
1: విన్నాను విన్నాను మేడం.
0: మరి చెప్పండి, ఆన్సర్ ఏమనుకుంటున్నారు దానికి?
1: పైనాపిల్ అనుకుంటున్నాం మేడం.
0: పైనాపిల్ అంటారా?
1: అవును మేడం.
0: ఓకే అండి, మరి ఆన్సర్ లాస్ట్ లో చెప్తాను.
1: మంచిది మేడం, చెప్పండి మేడం గ్యారంటీ.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు మరి?
1: ఈరోజు శనివారం మేడం, భాగ్యరేఖ.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి.
1: నీవుండేదాకుండా పైన మేడం.
0: ఏంటండి?
1: నీవుండేదాకుండా పైన పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము కూడా సూపర్ గా ఉన్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: చెప్పండి మేడం.
0: తలపైన కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఒళ్ళంతా దారాలుంటాయి కానీ నేతగాడు కాదు, ఏంటది?
1: ఒళ్ళంతా దారాలుంటాయి.
0: అవునండి.
1: నేతగాడు కాదు.
0: అవును. మరి ఆన్సర్ ఏంటంటారు దానికి? కోడిపుంజ అంటారా? ఓకే అండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఈరోజు మేడం అనుబంధ మూవీ నుంచి.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి
1: మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన ఆపడ మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు,
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం గారు.
0: ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా? మరి
1: చెప్పండి మేడం గారు.
0: తలపైన కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఒళ్ళంతా దారాలుంటాయి. హలో,
1: ఒళ్ళంతా దారాలు మేడం గారు?
0: అవునండి, కానీ నేతగాడు కాదు. ఏంటంటారు దానికి సమాధానం?
1: సర్పము అనుకున్నాను మేడం గారు.
0: ఏంటండి
1: సర్పము? పాము, నాగు పాము.
0: పాము అంటారా?
1: సరే మేడం, లాస్ట్ శివలో చెప్పండి, వేరే వింటాము.
0: ఓకే అండి, తప్పకుండా. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ ఉందా అనుకుంటున్నారు? మరి
1: కాంబోజ రాజుల కథ మేడం గారు.
0: ఏంటండి
1: కాంబోజ రాజుల కథ?
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: రావే రావే చెల్లి అనే పాట ఉంటుంది మేడం గారు.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో నమస్తే అండి. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గన్నవరం.
0: ఎలా ఉన్నారండి?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగానండి, మరి విన్నారా?
1: విన్నాను, ఒకసారి చెప్తారా?
0: ఓకే అండి, తప్పకుండా. తలపైన కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఒళ్ళంతా దారాలుంటాయి కానీ నేతగాడు కాదు, ఏంటది?
1: మొక్కజొన్న పొత్తు. కంకి.
0: మొక్కజొన్న పొత్తు అంటారా?
1: మొక్కజొన్న పొట్ట, కంకి అన్న అన్నీ ఒకటే.
0: అవునండి. మరి కరెక్ట్ ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్తాను. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, రంగరాజ్ గారికి, చిన్ని బాబాయ్ గారులకు హాయ్ చెప్పరా?
0: ఓకే అండి, తప్పకుండా.
1: అయితే మజ్ను మూవీ నుంచి.
0: ఏ మూవీ అండి?
1: మజ్ను.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి
1: కన్నులే సాంగ్.
0: ఏం సాంగ్ అండి?
1: కన్నులు కన్నులే అనే సాంగ్ ఉంది.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినెస్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం నా పేరు లక్ష్మయ్య, మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నాను. మేడం లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: అందరూ మంచిగా ఉన్నాం, అందరూ మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటుంటాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు క్వశ్చన్ ఏంటో విన్నారా? మరి
1: మేడం నాకు అయితే కొబ్బరికాయ కూడా మేడం. కొబ్బరికాయ.
0: కొబ్బరికాయ అంటారా?
1: కొబ్బరికాయ ఉంటుంది మేడం, పీస్ ఉంటుంది మేడం, ధారాలకు పీస్ ఉంటుంది మేడం.
0: ఓకే అండి,
1: కొబ్బరికాయ అనుకుంటాను మేడం.
0: ఓకే అండి, మరి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇంకొంచెం సేపులో చెప్పేస్తాను. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం అడవి సింహాలు.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నుంచి. మస్తాన్ బాషా మేడం, బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, దేవుడి దయ, పెద్దవారి ఆశీస్సులు.
0: ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా? మరి
1: ఒకసారి చెప్పండి మేడం.
0: ఓకే అండి. తలపైన కిరీటం ఉంటుంది కానీ రాజు కాదు, ఒళ్ళంతా దారాలు ఉంటాయి కానీ నేతగాడు కాదు, సమాధానం ఏంటంటారు?
1: తలపై కిరీటం ఉంటుంది రాజు కాదు.
0: అవునండి. ఒళ్ళంతా దారాలు ఉంటాయి కానీ నేతగాడు కాదు,

0: ఏంటది
1: మేడం? అది కోడి పుంజు మేడం.
0: కోడి పుంజు అంటారా?
1: నేను అనుకుంటున్నాను, మీరు చివరిలో చెప్పండి.
0: ఓకే అండి, మరి చెప్పండి.
1: వాతావరణం ఎలా ఉంది మేడం? భీమవరంలో
0: వేడిగానే ఉందండి.
1: దేవుడి దేవుళ్ళ ఎర్రటెండలు కాస్తున్నాయి. కాసాయి మేడం, ఈ రోజు దేవుడి దేవుళ్ళ చల్లగా కొద్దిగా నాలుగు చినుకులు రాల్చాయి.
0: ఓహో,
1: కొద్దిగా ఉపశమనం కలిగింది మాకు.
0: ఓకే అండి,
1: అలాగే ప్రతి ఒక్కరికి ఉపశమనం కలగాలని అనుకుంటున్నాను.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు
1: మేడం? ఈరోజు మనం కోరుకుంటున్న పాట
0: చెప్పండి,
1: ఎవరికి మొగుడు సినిమాలో నుంచి.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: మేడం, వానజల్లు.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం.
1: మా ఫ్రెండ్స్ మేడం.
0: ఓకే అండి, చెప్పండి.
1: ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, గురుశంకర్ గారు, అనుగుల మోహన్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, పూర్ణా వెంకటరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు, బిజిలి వెంకటరెడ్డి గారు, తర్వాత అశోక్ గారు, ఖాజాభాయ్ గారు, పూజారి ధనుంజయ్ గారు, బండారు శంకరయ్య గారు. అంతే మేడం, మా ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం, హాయ్. మీకోసం మా కోసం వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాట.
0: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రూరుపాడు నుంచి మేడం. నా పేరు బండార్ శంకరయ్య మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా మరి?
1: విన్నా మేడం, దానికి ఆన్సర్ వచ్చేసి పైనాపిల్.
0: పైనాపిల్ అంటారా?
1: కన్ఫర్మ్.
0: ఓకే అండి, మరి కొన్ని క్షణాల్లో ఆన్సర్ అయితే చెప్పేస్తాను మరి. ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు మరి?
1: వజ్రాయుధం సినిమా పేరు మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: అద్దంకి చీరలో ముద్దొచ్చే చిన్నదని సాంగ్ వినిపించండి మేడం. మా మిత్రుడు బండార్ తిమ్మట్టు గుప్త గారికి, బుచ్చి తపల మస్తాన్ బాయ్ గారికి, మా బామర్ది సోమనాథ్ జనార్దన్ గారికి మేడం.
0: ఓకే అండి, ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: వార్త నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: I have a dream that one day, this nation will rise.

ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: కాకుండా మన మీదకి ఏమైనా అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: எஃப்எம் 90.4.
1: ವಿನಾಯಕಾ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
2: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
1: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
2: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್,
3: ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್, ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಿಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ನ್ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ, ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್.
1: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
4: పంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
5: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
4: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు,
5: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
4: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును,
5: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
4: సంప్రదించండి
5: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
4: సెల్ 9177612669.
6: హలో, గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు తీన్ మార్ లిసనర్స్. మరి ఈనాడు తీన్ మార్ లో నేనైతే తెలుగు, హిందీ, తమిళ మూవీస్ నుంచి మంచి మంచి సాంగ్స్ అయితే తీసుకొచ్చేసానండి. అవేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. మండల్ లంచ్ రేడియో టు రేడియో విషన్ 90.4.
7: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
6: After a short break, welcome back to Teen Mar. Listeners, మరి ఈనాటి మన తీన్ మార్ లో మన ఫస్ట్ సాంగ్ వచ్చేసి ఫిర్ కభీ సాంగ్ అండి. ఈ సాంగ్ ఎంఎస్ ధోని మూవీలోంచి. ఈ సాంగ్ ని అజిత్ సింగ్ గారు పాడగా అర్మన్ మాలిక్ గారు దీనికి సంగీతం అందించారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఎంఎస్ ధోని మూవీలోంచి ఒక మంచి సాంగ్ అయితే వినేసరికి కదిలిసినాస్. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి త్రిప్లార్ మూవీలోంచి దోస్తీ సాంగ్ అండి. ఈ సాంగ్ కి సిరివెన్నెల సీతారామయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా హేమచంద్ర గారు దీన్ని పాడారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, తెలిసిన విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, విద్యార్థుల కోసం 6.85% వడ్డీతో పిఎం విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం.
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ఇండియా ఫస్ట్ లైఫ్ స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్. సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 5 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు, 6వ సంవత్సరం నుండి రిటర్న్స్ మొదలవుతాయి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
2: ఫోన్ 0881622354.
3: ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఒక తమిళ సాంగ్ అండి. ఈ పాట అయితే మీకోసం వచ్చేసింది, విని ఆనందించండి లిసనర్స్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసరికి తెలిసినా, మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి షేర్షా మూవీలోంచి రాంజా సాంగ్ అండి. ఈ సాంగ్ ని అన్వితా దత్ గారు రచించగా జస్లీన్ రాయల్ గారు దీనికి సంగీతం అందించారు. జస్లీన్ రాయల్ మరియు రోమి గారు పాడిన ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది, విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఒక మంచి పాట వినేసరికి లిసనర్స్, మనం నెక్స్ట్ సాంగ్ వచ్చేసి వకీల్ సాబ్ మూవీలోంచి మగువా మగువా సాంగ్ అండి. ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా సిద్ శ్రీరామ్ గారు దీన్ని పాడారు. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఒక మంచి పాట అయితే వినేసారు కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఒక తమిళ సాంగ్ అండి. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది, విని ఆనందించండి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేశారు కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ వచ్చేసి యారియా మూవీలోంచి అల్లా వారియా సాంగ్ అండి. ఈ సాంగ్ ని అర్కో గారు రచించగా అర్కో గారు మరియు అమర్నాథ్ అలీ గారు దీన్ని పాడారు. ఈ సాంగ్ అయితే మీకు సంవత్సరం లిసనర్స్ విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక మంచి పాట అయితే వినేశారు కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ సాంగ్ ఒక తమిళ సాంగ్ అండి. ఈ సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది లిసినర్స్, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిసనర్స్, మరి ఈనాటి సినిమాలో మన లాస్ట్ సాంగ్ వచ్చేసి రబ్నే బనాది జోడీ మూవీలోంచి తుజ్మే రబ్ దిక్తా హై సాంగ్ అండి. ఈ సాంగ్ ని రూప్ కుమార్ రాథోడ్ గారు పాడారు. ఈ సాంగ్ అయితే మీకు సమర్చేస్తున్న లిసనర్స్ విని ఆనందించండి.

0: ఒరేయ్, ఈ మధ్య ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది, జాగ్రత్త.
1: అమ్మా, అందుకే నేను లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150cc కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా. దాంట్లో ఉన్న క్రౌన్ టెక్నాలజీతో హెవీ ట్రాఫిక్ లో కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
2: ద ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 150cc బైక్ లో గల ISG టెక్నాలజీతో క్లచ్ క్లోజ్ చేసి ఆన్ చేస్తే చాలు, బైక్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మోనో సస్పెన్షన్ తో ఎలాంటి మలుపులు అయినా ఈజీగా వెళుతుంది. హజార్డ్ లైట్ ఫీచర్ తో 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి ఆన్ చేసి అలర్ట్ చేయొచ్చు. ఐఫోన్ తో పాటు ఏ ఫోన్ కైనా ఫాస్ట్ ఛార్జింగ్ పొందండి. ఇన్బిల్ట్ సిపిన్ పోర్ట్ తో మీ ఫేవరెట్ బజాజ్ పల్సర్ ని బుక్ చేసేందుకు విజిట్ నియరెస్ట్ వరుణ్ బజాజ్ షోరూమ్, ఉండి రోడ్, భీమవరం.
3: ఓకే లిసనర్స్, మరి ఈనాటి తీన్మార్లో అయితే తెలుగు, హిందీ, తమిళ నుంచి మంచి మంచి సాంగ్స్ అయితే వినేసాం కదా, మరి మరలా ప్రచారం అయ్యే షోలో కలుసుకుందాం. అండ్ స్టేట్ యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం, సైనింగ్ ఆఫ్. మీ ఆర్జే శ్రీజా.
4: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.